హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంత

ఐశ్వర్యదాయ నమః ఓం అమరేశాయ నమః ఓం వరస్మై జ్యోతిషే నమః ఓం హస్కరాయ నమః ఓం రవయే నమః ఓం నిత్యస్తుత్యాయ నమః।

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం వ్యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తన్నమామి శనైశ్చరం.

వృతనాజిదగుం సహమానముగ్నమగ్నిగుం భవేమ పరమాస్తదస్తాత్ సనః పురుషదది దుర్గా నవిశ్వాక్షామద్దేవో అదిదురితాచ్చగ్నిః రత్నోచకమేజ్జో అద్వరేషు సనాచ్యహోదానజ్ఞసహచ్చే స్వాంజా ఆగ్నే తనవం విప్రయస్వాస్మభ్యంచ సో భగమాయజస్వ కోభిర్జిష్టమై జోహి క్రంతమే ఇంద్రవిష్ణో ననసంచరేమ నాకస్

ప్రతనోషి సహస్రేణ విరోహసే తస్యాస్తే దేవేష్టకే విధే మహావిషావయం అశ్వక్రాంతే అర్ధక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర.

0: FM 90.4.
1: కాదు, సీతమ్మ తల్లి యొక్క ధర్మమే సీతమ్మకు రక్ష. ఏమామె ధర్మము? పాతివ్రత్యమే ఆమె ధర్మము. పతిని అనుగమించడమే త్రికరణ శుద్ధిగా. అందుకే రామాయణము ధర్మశాస్త్రం. రాముడికి ధర్మం వేరుగా ఉంటుంది. రాముడు సంధ్యావందనం చేయాలి, రాముడు అగ్నికార్యం చేయాలి, రాముడు ధర్మయుద్ధం చేయాలి, రాముడు ఈశ్వరోపాసన చేయాలి. సీతమ్మకి మనసా వాచా కర్మణ భర్తయందు మనసు పెట్టుకుని ఉంటే చాలు, ధర్మం పూర్తయిపోయిందంతే. పెళ్లి కాకముందు మంచి భర్త కోసం నోములు వ్రతాలు, పెళ్ళి అయ్యాక భర్త అభ్యున్నతి కొరకు ఈశ్వరుడికి నమస్కారం. భర్తని సేవించడమే పరమధర్మం, అంతకన్నా ఇంకొక ధర్మం ఆడడానికి లేదు. దాని చేత తపస్సు సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తపస్సు, ఆవిడ యొక్క పాతివ్రత్యము ఆవిడ్ని రక్ష చేస్తోంది. ఇప్పుడు సుపార్శ్వుడు అన్నాడు, కథం నావదశగ్రీవ సాక్షాత్ వైశ్రవణానుజ హంతుమిచ్చసి వైదేహీం క్రోతాత్ ధర్మ మపాస్యహి. నీవు సాక్షాత్తుగా కుబేరుని యొక్క సోదరుడివి, అటువంటి వాడివి ఒక అబలని చంపుతావా, ఒక ఆడదాన్ని క్రోధము చేత ధర్మమును విడిచిపెడుతున్నావా అన్నాడు. అసలు ఈ మాటలు రావణుడి తలకెక్కే మాటలు కావు. క్రోధము చేత ధర్మమును విడిచిపెట్టావా? రామాయణంలో ఎప్పుడూ మహర్షి ప్రతిపాదన చేస్తూనే ఉంటారు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో. వేద విద్యావ్రత స్నాత స్వకర్మ నిరతస్సదా స్త్రియాహ కశ్యాద్వధం వీర మన్యసే రాక్షసీశ్వర. నువ్వు వేదం చదువుకున్నావు, వేదం చదువుకుని వ్రతస్నానం చేశావు, అంటే వేదములను వేదాంగములను పుక్కిట పట్టావు. అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని గమనించాలి, మనకి అన్నిటినీ కూడా ఎలా ఇస్తారంటే శ్లోక రూపంలో ఇస్తారు. వేదంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ కూడా శ్లోక రూపంలోనే ఉంటాయి. శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రములు స్వరంతో యజుర్వేదంలోకి వచ్చేటప్పటికీ మీరు ఒక క్రియాకలాపం చేయడానికి వీలైనటువంటి మంత్రంగా మారుతుంది. అందుకే యజుర్వేదంలో మీరు చేసేటటువంటి కార్యాలు ఋగ్వేద మంత్రాలు, ఋగ్వేద శ్లోకాలు స్వరంతో మంత్రాలు అవుతాయి. ఏం శర్మ లేదు, యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి మంత్రాలు అవుతాయి. అయితే ఇవి వాక్యాల రూపంలో ఉన్నాయనుకోండి, యథాతథంగా మీరు ధారణ చేయలేరు, చాలా కష్టం. ఇది ఛందోబద్ధం చేశారనుకోండి, అందుకొచ్చింది ఛందస్సు. అందుకే మీకు సంస్కృతము తెలుగు ఇలాంటి భాషలకి ఉన్న గొప్పతనం మ్లేచ్చ భాషలకి ఎప్పుడు రాదు, ఎప్పుడు రాదు. ఎందుకో తెలుసా అండి, నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను, ధర్మం ఇది సంస్కృతంలో ఉంది, ధర్మము తెలుగులో ఉంది. ధర్మము ఇంగ్లీష్లో చెప్పండి ఆ మాట లేదు. కాబట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్పినప్పుడు దెన్ రామా ఫాలోడ్ ధర్మ అంటాడు, తప్ప ఫాలోడ్ అంటాడు కానీ ప్రాపర్ నౌన్ అంటే ఏ పేరుని మార్చడం కుదరదు, తర్జుమా ఉండదు, అదే వాడాలి. ధర్మాకి ధర్మాయే అంటాడు. ఎందుకని? అసలు ధర్మం అన్న మాట తెలియనే తెలియదు పాశ్చాత్యులకి. పశ్చిమ దేశాల వాళ్ళకి ధర్మం అన్న మాటే తెలియదు, కాబట్టి వాళ్ళకి ధర్మంతో తుల్యమైన మాటే లేదు వాళ్ళ వాంగ్మయంలో. వాళ్ళకి ఆ మాటే లేని రోజుల్లో ఈ దేశంలో ధర్మం అన్న మాట వాడి మొట్టమొదట చూపించారు. అంటే ఈ దేశం గొప్పతనం, సనాతన ధర్మంలో పుట్టిన మన గొప్పతనం ఏమిటో ఆలోచించండి. అటువంటి మనం వ్యాలంటైన్స్ డే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి, అది మన దౌర్భాగ్యం. కాబట్టి ఛందోబద్ధం చేస్తారు, ఛందోబద్ధం చేస్తే శ్లోకం అవుతుంది, తెలుగులో అయితే పద్యం. శ్లోకం పద్యం వీటికి ఉండే లక్షణం ఏమిటంటే ధారణ చెయ్యి,

ధారణకి నిలబడుతుంది. అంటే మీరు నాలుగు మాటలు చదివినా, నాలుగు మాటలు విన్నా అంటుకుంటుంది మనసు మీద. అలా కాకుండా వాక్యాలు వాక్యాలుగా ఉందనుకోండి, ఒక్కనాటికి మీరు పట్టుకోలేరు. నేను ఏదో ఒక పెద్ద లావలీలుంగలవంగలంగ తలతాలక్షంబులిక్షించచన్ అన్నాను అనుకోండి, అది మాటలు కొంచెం అందులో వృత్తానుప్రాసగా తిరిగినా మీరు పట్టుకోగలరు, ఎందుకంటే ఛందోబద్ధమైంది. అదే నేను ఒక పెద్ద వాక్యాన్ని నిర్మాణం చేసి ఇచ్చి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి అన్నాను అనుకోండి, అది కాలమునందు ఏమైపోతుందో తెలుసా అండి, ఒక మాట బదులు ఇంకొక మాట వెళ్ళిపోతుంది అందులోకి, వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే ఆ మాట ఆ వాక్యం అంతా కూడా ప్రశ్నింపవలసిన రీతిలోకి మారిపోతుంది. ధారణకి కుదరవు. ఎప్పుడూ పుస్తకం పట్టుకుని ఉండాలి. అందుకే ఎప్పుడూ పుస్తకం పట్టుకునే పుస్తకాలు పట్టుకునే ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది. సనాతన ధర్మంలో అలా ఉండదు. నూటికి ధారణ చేస్తారు. ఒక క్రియ జరుగుతోంది అనుకోండి, ఆ క్రియకి మంత్రభాగాన్ని గురువుగారు చెప్తుంటే, అందుకే శృతి అని పేరు దానికి. శృతి అంటే చెవి ఆధారంగా. అందుకే ఏ జరుగుతారంటే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, మా చెవులు భద్రముగా ఉండుగాక, అప్పుడు భద్రం పశ్యేమ, మేము మంచివి చూడుగాక. చెవి ద్వారా వింటాడు గురువు దగ్గర. గురువుగారు మూడు మాటలు అనిపిస్తుంటారు. మీరు ఎప్పుడైనా ఈ పాఠం చెప్పేటప్పుడు విన్నారో లేదో, నమ సోమాయ చ రుద్రాయ చ అంటాడు, నమ సోమాయ చ రుద్రాయ చ, నమ సోమాయ చ రుద్రాయ చ, నమ సోమాయ చ రుద్రాయ చ అంటాడు. అన్న తర్వాత మళ్ళీ చెప్తుంటాడు. శృతి అంటే గురువుగారు చెప్తే శిష్యుడు అంటూ ఉంటాడు. అర్థం తెలుస్తుందా? శిష్యుడికి బాగా మంచి దృష్టికోణం ఉంటే తర్వాత అర్థం కూడా నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర. లేకపోయినా ఏమైపోతుందంటే ధారణలోకి వెళ్ళిపోతుంది. ఆయన నిద్రలో లేపండి, నమ సోమాయిచ అంటే, నమ సోమాయిచ రుద్రాయిచ నమ తామ్రాయిచ అరుణాయిచ అని వెళ్ళిపోతుంది అంటే అది. తప్ప ఇక మళ్ళీ మర్చిపోవడం అన్నదేం ఉండదు. ఇంకా జాగ్రత్త చేయడం కోసం ప్రధానమైనటువంటివి దెబ్బతింటాయేమోనని దాన్నే ఘన చేస్తారు, దాన్నే జట చేస్తారు. అంటే మూడేసి అల్లినట్టు ఆ మాటకి ఇటు మాటని ఇటు మాటని అటు మాటని వేసి అల్లుతారు. అంటే ఎప్పటికీ కూడా కాలంలో దెబ్బతిని ఆ పదములు మారకుండా ఉండడం కోసం తీసుకున్న జాగ్రత్త. ఆ స్థాయిలో వేదం చదువుకున్నాడు అనుకోండి, బాగా పరిశ్రమ చేశాడని గుర్తు. ఆయన వేదము దెబ్బతినకుండా రక్షించే వాళ్ళల్లో ఒకడవుతాడు. అందుకే ఘనాపాఠి గారు వచ్చారండి అంటే ఎక్కువ గౌరవిస్తారు. కారణం ఏంటంటే అది, ఆయన వేదము దెబ్బతినకుండా కాపాడగలిగిన వాడై, వేదపురుషుణ్ణి రక్షించేవాడై లోపల గాయత్రీ స్వరూపాన్ని పట్టుకుని ఉన్నాడు. అందుకని ఒక ఘనాపాఠి వచ్చారు అంటే మర్యాద అంతే, గౌరవమే. కాబట్టి ఇప్పుడు ఛందోబద్ధమై జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలైన రీతిలో శ్లోకములను మంత్రములను పద్యములను ఇచ్చింది మన ధర్మంలో. అలా ఇచ్చినటువంటి వాళ్ళని ఇంకోళ్ళని నాకు చూపించండి, ఎక్కడా మీకు కనపడదు. ఎందుకో తెలుసా అండి? అసలు మన పూర్వ ఋషుల యొక్క గొప్పతనం ఇది. వాళ్ళు అంత దూరం ఆలోచించారు. ఆలోచించి ఛందస్సు అన్నది, అందుకే వేదము యొక్క ఉపాంగములలో ఒకటి. అందుకని వేదం చదువుకున్నవాడికి, వేదము యొక్క ఉపాంగములను చదువుకున్నవాడికి, గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నవాడికి అన్ని ధారణలో ఉండకపోవచ్చు, కానీ మనసు రమించిన ప్రధానమైన విషయాలు కంఠగతమై ఉంటాయి. అంటే పుక్కిట పెట్టాడంటారు. పుక్కిట పెట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వదిలిపెట్టేస్తాడు. అలా కంఠగతమై ఉన్నది ఏమవుతుంది? అప్పుడు ఏం చేయమని చెప్పారు మనకి? అంటే ఆ పుస్తకంలో పేజీ తీసి చదవాల, వాక్యాలన్నీ ఉండదు, మనసును పట్టుకుని ఉంటుంది. కాబట్టి వెంటనే సత్యం వద, ధర్మం చెరా చెప్పగలుగుతాడు. ఇది అడుగుతున్నాడు మహాపార్శ్వుడు. నీవు వేద విద్యా వ్రత స్నాత, నువ్వు వేద విద్య నేర్చుకుని వ్రత స్నాతుడు అయి ఉన్నావు కదా. ఈ స్నాత ఈ మాటనే విశ్వవిద్యాలయాలు ఇవాళ వాడుకుంటున్నాయి, స్నాతకోత్సవము అని శ్రీరామాయణంలో వాడారు ఈ మాటలు. వ్రతస్నాతుడవు అంటే నీకు బాగా వేదం మనసుకు పట్టింది, నోటితో చెప్పగలవు. ఏ మంత్రాన్నైనా వేదమే కదండి, కర్మభాగం చెప్పినా జ్ఞానభాగం చెప్పినా వేదమే చెప్పాలి, అనుష్ఠానం అంతా వేదమే నేర్పుతుంది. కాబట్టి నీకన్నీ తెలుసు, నీకు కంఠగతం. ఇన్ని చదువుకున్నా ఒక ఆడదాన్ని చంపేస్తున్నావంటే కాల్సనా చదువుకోవడం? ఎందుకు ఇంక చదువుకోవడం? అసలు వేద విద్య చదువుకోవడం ఎందుకు? దానికి అంత స్నాతం, వ్రతస్నాతుడు అవడం ఎందుకు? అవన్నీ ఉత్తిని నేర్చుకుని వెళ్ళించడానికే అనుష్ఠానంలో లేనప్పుడు నిన్ను చూస్తే నాకు ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది రావణా అన్నాడు.

సుపార్శుడు. ఇంత గొప్పగా రాక్షసుడితో ఎలా మాట్లాడించాడండి ఈ సుపార్శుడే యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు మళ్ళీ. అంటే ఈశ్వరుడు సీతమ్మని రక్షించాలి. ఎందుకు రక్షించాలి? ఆవిడ పాతివ్రత్య ధర్మం, ఆవిడ్ని కాపాడాలి. ఇప్పుడు కాపాడలేదనుకోండి, ఆవిడ చెనకబడింది అనుకోండి, అసలు మీరు నేను ఇంక అనుష్ఠించడానికి ధర్మం అన్నది లేదు లోకంలో. ధర్మాన్ని మీరు పట్టుకుంటే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని ఎలా చెప్తారు ఉపన్యాసం? ఏ ప్రమాణం తీసుకుని మీరు ధర్మాచరణం చేయాలి? ఇప్పుడు మీకు పూనిక కలగాలంటే దీన్ని తీసుకురావాలి, సన్నివేశాన్ని. ఇది ఎంత గొప్పగా మహర్షి అక్కడ అందుకని అన్ని శ్లోకాలు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. లేకపోతే ఆయన కేవలంగా ఏదో ఇలా వెళ్ళింది అలా జరిగిందని చెప్పి వదిలిపారేయచ్చు. కాదు, శ్రీరామాయణాన్ని మీరు అందుకే చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఒక్కొక్క మాట ఎంతంత దూరం పెడుతూ ఉంటుందో. అందుకే నేను ప్రశాంతంగా చదవండి, ప్రశాంతంగా చదవండి రామాయణాన్ని. అందుకే మీరు రామాయణం చదవడం అలా ప్రశాంతంగా చదివితే ఏమైపోతుందో తెలుసా అండి? అదో లౌల్యం అయిపోతుంది. నిద్రపోతున్నా లేచి ఎప్పుడు చదువుదాం, ఇప్పుడు చదువుదాం, ఇప్పుడు చదువుదాం అన్నది ఒక మంచి వ్యామోహం కింద మారిపోతుంది. కారణం ఏంటంటే అంత గొప్పగా ప్రతిపాదించారు మహర్షి శ్రీరామాయణంలో. కాబట్టి నీవి పని చెయ్యొచ్చా, ఒక స్త్రీని నువ్వు చంపచ్చా, మైథిలీం రూపసంపన్నాం ప్రత్యవేక్షస్వ పార్థివ తమేవతు సహాస్మాభి రాఘవే క్రోధముచ్చుజ. నీవు సౌందర్యవతి అయినటువంటి ఒక సద్గుణ శోభిత అయినటువంటి ఒక స్త్రీని చంపుతానంటున్నావు. కాదు, నీవు ఎవరిని చంపాలి? నువ్వేదో అనుకున్నావు. నువ్వేదో అనుకున్న దానికి అడ్డెవరు? రాముడు. ఆయన వచ్చి నిలబడినవాడు. నీవు ఏమైనా కోపం ఉంటే వెళ్ళి ఆయనతోనయా యుద్ధం చేయాలి. గెలిచావా వేరు విషయం, గెలవలేదా పోయావు ధర్మం, ఆ యుద్ధంలో పోయావు. కనీసం ఆ ధర్మం అన్నా మిగులుతుంది, ఆడదాన్ని చంపడం ఏమిటి? కాబట్టి మహారాజా నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? అభ్యుత్థానం తమదైవ కృష్ణపక్ష చతుర్దశీం కృత్వా నిర్యాహ్యమావాస్యాం విజయాయ బలైర్వృతః. ఈనాడు కృష్ణపక్ష చతుర్దశి, రేపటి రోజు అమావాస్య. అంటే నా ఉద్దేశ్యం ఇవ్వాలని కాదు, సుపార్శుడు చెప్తున్నప్పుడు. కాబట్టి ఇవాళ చతుర్దశి తిథి కాబట్టి క్రోధాన్ని ఎక్కువ కాలం నువ్వు వహించలేవు. కాబట్టి ఇవాళ యుద్ధానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో, రేపు యుద్ధానికి వెళ్ళు. నీ క్రోధాన్ని రాముడి మీద విడిచిపెట్టు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. అందం కూడా ఎంత అందంగా మాట్లాడతాడో. నీకున్నటువంటి క్రోధాన్ని రాముడి మీద విడిచిపెడితే ఆయన దానికి పడిపోయేవాడైతే పడిపోతాడు, పడిపోకుండా దాన్ని పుచ్చుకుని నిన్ను పడగొట్టగలిగిన వాడైతే నువ్వు పడిపోతావు. కాబట్టి ఇవాళకి ఊరుకో, ఊరుకుని కృత్వా నిర్వాహ్యమావాస్యాం, రేపు అమావాస్య, రేపు యుద్ధానికి వెళ్ళు. శూరో ధీమాన్ రథీ ఖడ్గి రథ ప్రవరమాస్థిత హత్వా దాశరథిం రామం భవాన్ ప్రాప్స్యతి మైథిలీం. నీవు నిజంగా అంత బలవంతుడవు అని నమ్మి ఉంటే, నువ్వు రామచంద్రమూర్తిని నిగ్రహించగలిగితే సీతమ్మ నీదవుతుంది. కాబట్టి మళ్ళీ రాక్షస బోధ ఎక్కడో ఉండాలి కదండి చివర. కాబట్టి నీవు రాముడి మీద కోపం చూపించు. ఈ మాటలు విన్నట్ట సతద్దురాత్మ సుహృదానివేదితం వచస్సుధర్మ్యం ప్రతిగృహ్య రావణ గృహంజగామాధ తతశ్చ వీర్యవాన్ పునఃసభాంచ ప్రయయౌ సుహృద్ధృతః. ఆ సుపార్శుడు చెప్పినటువంటి మాటలను విన్నవాడై చాలా ఇది ధర్మంతో కూడుకున్న మాటలా ఉంది, నేను ఆచరించవలసినదిలా ఉందని సీతమ్మని సంహరించేటటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పెద్ద పెద్ద యోధులందరూ వెళ్ళిపోయారు కదండి, అది ఒక లోక కళ్యాణ యజ్ఞం. ఇంకా ఎవడూ మిగలడానికి వీలు లేదు, వీళ్ళు వెతుక్కోక్కర్లేదు, ఆయనే పంపిస్తాడు. కాబట్టి ఏకం రామం పరిక్షిప్య సమరే హంతుమర్హత వర్షంత శరవర్షేణ ప్రావృత్కాల యువాంబుదాహ. ఆయన వెళ్ళి కొంతమంది యోధుల్ని పిలిచాడు. పిలిచి వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు అందరూ కలిసి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళండి. మంచి వర్షాకాల మేఘం ఎలా వర్షిస్తుందో అలా అందరూ అన్ని వేపుల నుంచి రాముడి మీద బాణాలు వేయండి.
ఒకడు ఇద్దరు విడితే లొంగడేమో.

కానీ ఇంతమంది వెళ్ళి యుద్ధం చేస్తే లొంగకపోతాడా రావణుడు? లొంగకపోతాడా రాముడు? కాబట్టి మీరు బయలుదేరండి, నేను కూడా బయలుదేరుతాను, బయలుదేరి మనం యుద్ధం చేద్దామన్నాడు. ఈ యోధులందరూ బయలుదేరారు. ఆయన చెప్పినది వినడం తప్ప నీ మోహం అలా పెడితే రాముడిని నిగ్రహించడం కుదురుతుందా అని అడగగలిగిన మొనగాడెవడు ఉన్నాడు అక్కడ? అలా అడగలేని స్థితిని కల్పించాడు. కాబట్టే మొత్తం రాక్షసులందరూ ఒక్కసారి మరణించడానికి వీలైన స్థితిని కూడా కల్పించాడు తెలియక అందులోనే. చూశారు ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఇటువంటి లక్షణాలున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లంకలో పెట్టాడు. ఇప్పుడు ఏమైందంటే, ఒక్క లంకకి రాముడు వెడితే అందరూ అక్కడే పోయారు. ఇంకా ప్రత్యేకంగా అందరినీ తలకో చోటుకి వెళ్ళి చంపవలసిన అవసరం లేకపోయింది. ఇంతమందిని చేరదీశాన్ని రావణుడు అనుకున్నాడు. ఇంతమందిని ఈశ్వరుడు ఒక్క చోటుకి చేర్చి ఒక్కసారి చచ్చిపోయే అవకాశాన్ని ఈశ్వరుడు సిద్ధం చేశాడు. కాబట్టి ధర్మము రక్షిస్తుంది తప్ప అధర్మముతో కూడిన ప్రవర్తన ఎంత గొప్ప వ్యూహాన్ని రచన చేశాననుకున్నా అది నిలబడేది కాదు, ఎప్పుడప్పుడు పడిపోతుంది. కాబట్టి తతో రామో మహాతేజ ధనురాదాయ వీర్యవాన్ ప్రవిశ్య రాక్షసం సైన్యం శరవర్షం వవర్ష. ఈ రావణాసురుడు ఇతర రాక్షస యోధులు కలిసి యుద్ధానికి వెడితే రామచంద్రమూర్తి మండలాకారంగా తన ధనస్సుని నిలబెట్టి బాణ పరంపరని విడిచిపెడుతుంటే, ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి, ఎడంచేత్తో ధనస్సు పట్టుకుని కుడి చేత్తో బాణతూనీరములు తీసి ఆయన గుండ్రంగా తిరుగుతూ బాణములను విడిచిపెడుతున్నప్పుడు వర్షధారలు పడిపోయి కొన్ని వేల మంది తడిసిపోతే ఎలా ఉంటుందో అలా ఏకకాలంలో ఇంతమంది పడిపోతున్నారు. కానీ ఎవరి దగ్గర నుంచి బాణాలు వస్తున్నాయో కనపడటం లేదు. అంటే ఇలా చూడడానికి అవకాశం లేదు, చూస్తే కళ్ళు ఎగిరిపోతాయి, అలా పడిపోతాయి బాణాలు. అంటే ఇన్ని వేల బాణములను చెయ్యి నెప్పెట్టడం అన్నది లేకుండా, నడుం నెప్పెడుతోందనకుండా తీస్తున్నాడు విడిచిపెడుతున్నాడు. దీన్ని మహర్షి బాగా అర్థం అవ్వడానికి, రాముని యొక్క ధనుర్విద్యా నైపుణ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన అన్నారు, చాలయంతం మహానీకం విధమంతం మహారథాన్ దదృశుస్తే నవై రామం వాతం వనగతం యథా. మీరు మంచి గాలి వీస్తున్నప్పుడు ఒక అరణ్యం దగ్గరికి వెళ్ళి ఒక పర్వత శిఖరం మీద నించున్నారనుకోండి, మీరున్న వైపు గాలి లేదు, అవతల వైపు పెద్ద గాలి వేస్తోంది. ఇప్పుడు చెట్లు ఏదో భూతాలు ఆవేశించినట్లుగా ఊగిపోతుంటాయి. ఊగిపోతున్న చెట్లు కనపడుతుంటాయి, గాలి కనపడుతుందా మీకు? గాలి కనపడకుండా ఊగిపోతున్న చెట్లు కనపడినట్టు బాణములు వేస్తున్న రాముడు కనపడకుండా రాముడు వేస్తున్న బాణములు ఒకటే కనపడుతున్నాయన్నారు. చిన్నం భిన్నం శరైర్ దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం బలం రామేణ దదృశు న రామం శీఘ్రకారిణం. నా వస్తున్నటువంటి బాణములకు చిన్నం తెగిపోతున్నారు, భిన్నం ముక్కలైపోతున్నారు, శరైర్ దగ్ధం కాలిపోతున్నారు, శస్త్రముల చేత పీడింపబడుతున్నారు. కానీ రాముడు మాత్రం ఎవ్వరికీ కనపట్టలేదు. అంటే ఇంద్రజిత్తులా ఏ మేఘాలు చాటనం ఉన్నాడా? కాదు, మీరు చూడడం కుదరదు. ఎందుకు చూడడం కుదరదు? అంత వేగంతో రాముడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఆయన గుండ్రంగా తిరుగుతూ ధనస్సు మండలాకారంగా పెట్టి విడిచిపెట్టినటువంటి ఆ బాణ పరంపర అంత వేగంగా చల్లుకుంటూ వచ్చి మీద పడిపోతోంది. అందుకని ఎవరు అసలు ఎదురు తిరిగి నిలబడి ఎవరు వేస్తున్నారు, ఎంత వేగంగా వేస్తున్నాడు, బాణం ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు సంధిస్తున్నాడు, ఎప్పుడు విడిచిపెడుతున్నాడు అన్నది చూడడం ఎవరికీ కుదరదు. అన్ని బాణములను ప్రయోగిస్తున్నాడు. మహర్షి అన్నారు, ప్రహరంతం శరీరేషు నతే పశ్యంతి రాఘవం ఇంద్రియార్థేషు తిష్టంతం భూతాత్మానమివ ప్రజాహ. ఒక వ్యక్తి ఇంద్రియముల చేత పొందుతున్నటువంటి లౌల్యము తెలుస్తుంది. ఒక ఆయన చూడకూడని రీతిలో వెర్రిచూపు చూస్తున్నాడు అనుకోండి, చూడండి ఎలా వెర్రిచూపు చూస్తున్నాడు అంటాం, చూస్తున్న వెర్రిచూపు తెలుస్తుంది. కానీ ఆయన అలా చూడడం వల్ల ఆయనలోని జీవుడు పొందుతున్న తృప్తిని మీరు చూడగలరా? మీరు చూడలేరు. ఆ తృప్తి ఆ జీవుడికి ఒక్కడికే తెలుసు. ఇంద్రియముల పొందుతున్నటువంటి సుఖాన్ని ఇంద్రియముల వలన, ఇంద్రియముల యొక్క లౌల్యము ఇంద్రియముల యొక్క వికారముగా కనపడుతుంది తప్ప తృప్తి మాత్రము జీవుడికే తెలుస్తుంది. మీకు బాగా అర్థమైందో లేదో నాకు తెలియదు. అంటే ఒక ఆయన అదే పనిగా లడ్డూలు తింటున్నాడు అనుకోండి, అదేంటంటే అలా తినేస్తున్నాడు,
అని తినేసి

అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు రామచంద్రమూర్తి పట్ల క్రుద్ధులై ఆయన వేసినటువంటి గాంధర్వాస్త్ర ప్రభావమునకు సమ్మోహితులై ఆయన కనపడక వాళ్ళందరూ వ్యామోహమునకు గురి అయిపోయి మోహమునకు వశులై కింద పడిపోయారు. వాళ్ళకి ఆ గాంధర్వాస్త్ర ప్రయోగం చేత ఏమైపోయిందంటే ఒకడికి ఒక రాముడు కనపడుతున్నాడు, ఒకడికి వేల మంది రాములు కనపడుతున్నారు. దాంతో అసలు ఎవరు రాముడో ఎవరు రాముడు కాదో, రాముడు బాణం వేస్తున్నాడో రాముడు నించున్నాడో, తన ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడో తన ఎదురుగుండా ఉన్నవాడు వానరుడో రాముడో తెలియనటువంటి దిగ్భ్రాంతి స్థితికి లోనైపోయారు. అసలు వేస్తున్నవే అంత వేగమైన బాణాలు. ఇప్పుడు ఎవరు ఎవరన్నది తెలుసున్నవాడు రాముడొక్కడే, ఎవరు ఎవరన్నది తెలియని వాళ్ళు మిగిలిన వాళ్ళందరు. కాబట్టి ఇప్పుడు తనవారు తెలుసున్నవాడు కాబట్టి వానరుల మీద వేయుడు, తనవారు కారన్నవారు తెలుసున్నవాడు కాబట్టి రాక్షసుల్ని చంపుతాడు. తనవారెవరో పైవారెవరో రాముడెవరో రాముడు కానిదెవరో తెలియనంత దిగ్భ్రాంతికి వశులయ్యారు కాబట్టి అసలు చేతిలో కత్తున్నా శూలమున్నా బాణమున్నా ప్రయోగించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు రాక్షసులు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో సేన నిలబడిపోయింది, శత్రు సేన. ఇది రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక్కడే ఒక్క రాముడు ధనస్సు పట్టుకుని భూమి మీద నిలబడి 18,000 ఏనుగుల్ని 10,000 రథములని 10,000 రథముల మీద ఉన్నటువంటి ఆశ్వికుల్ని 14,000 అశ్వములని 200,000 మంది కాలిబంటులై నడిచి యుద్ధం చేసేటటువంటి వాళ్ళని కేవలం 1.5 గంటలలో పడగొట్టేశాడు. 1.5 గంటలలో ఇంతమంది నిహతులైపోయారు. ఈ మాట రావణాసురుడికి వెళ్ళింది. ఇప్పటి వరకు వానరులు ఆ లంకాపట్టణానికి వచ్చాక రామచంద్రమూర్తి చేసేటటువంటి యుద్ధం అంటే ఇలా ఉంటుందని వాళ్ళు చూడలేదు. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే ఇటువంటి పరిస్థితి వచ్చాక వాళ్ళు కూడా అసలు యుద్ధం మానేశారు. మానేసి అసలు అదేమిట్రా ఆశ్చర్యం అని అందరూ రాముడి వంక చూస్తున్నారు. కానీ రాముడు ఎవరికైనా కనపడ్డాడా? ఎవరికి కనపడలేదు. ఎప్పుడు కనపడ్డాడు? 1.5 గంటలో వీళ్ళందరినీ పడగొట్టేసిన తర్వాత ఏడిచి రావలసిన వాడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి కొట్టవలసింది, వాడి సమక్షంలో కొట్టాలి ఇలాగా. కాబట్టి ఆగాడైన ఆగితే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు జాంబవంతుడు మైందుడు దివిదుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అసలు ఆ బాణప్రయోగం ఏమిటి, ఆ ధనస్సు పట్టుకోవడం ఏమిటి, ఆ యుద్ధం చేయడం ఏమిటి రామచంద్ర అని వాళ్ళు ఆశ్చర్యపోతే ఆయన అన్నారు, జాంబవంతం హరిశ్రేష్టం మైందం ద్విధమేవ చ ఏతదస్త్ర బలం దివ్యం మమవా త్రయంబకస్యవా. నాయన ఇలా యుద్ధం చేయడం అనేటటువంటిది ఇటువంటి యుద్ధం చూడడం అనేటటువంటిది అన్ని వేళలా సంభవం కాదు. ఎందుకంటే ఇలా యుద్ధం చేసేవాళ్ళు లోకంలో ఇద్దరే ఉన్నారు, ఒకడు నేను ఇంకొకడు త్రయంబకుడు పరమశివుడు. బయట మనం కొట్టుకోవడమే కానీ వాళ్ళు ఎప్పుడూ అలా ఏమీ తేడాలు చెప్పరు. ఆయన ఈయన పట్ల ఈయన్ని పొగుడుతాడు, ఈయన ఆయన్ని పొగుడుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నది రెండు రూపాల్లో, ఒకడు ఇద్దరుగా ముగ్గురుగా కనపడుతున్నాడు కానీ అసలు వాళ్ళ మధ్య భేదం ఉంటేగా వాళ్ళు అలా చెప్పుకోవడానికి. అందుకే వాళ్ళెప్పుడు అలా వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు నిందించుకుని ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకుని వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోరు. లేనిపోని అల్లర్లు ఏమైనా ఉంటే మనకే ఉంటాయి అలాంటివన్నీ. కాబట్టి నేను చెయ్యాలి ఇలాంటి యుద్ధం, లేకపోతే త్రయంబకుడు చెయ్యాలి అని రామచంద్రమూర్తి చెప్పిన తరువాత అక్కడ ఉన్నటువంటి లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి వార్త అందింది. దీని వెనక ఉన్నటువంటి వాక్కుని మీరు గమనించాలి. ఇది సుందరకాండ అయిపోయిన తర్వాత హనుమ చెప్పారు. నేను మీతో ఒక మాట చెప్పాను, అక్కడ ఇద్దరి మాటలు కలిసాయి, ఇద్దరు యోగి యోగిని ఇద్దరు, దానికి నిమిత్తం రాముడు. ఒకరెవరు హనుమ అన్నారు ఆ రోజున, ప్రాసాదస్య మహంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేనా హనుమాన్ పవనాత్మజ తతస్తం భ్రామయామాస చ తదారం మహాబల తత్ర చాగ్ని సమభవ ప్రాసాదస్యాప్యదహ్యత. చైత్యప్రసాదాన్ని కాల్చేటప్పుడు ఆయన తోరణం మీద కూర్చుని ఆయన ఒక మాట చెప్పారు, మాదృశాని విశిష్టాని సహస్రాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవ వశవర్తిన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూతన నీయమస్తి పురీం లంకాం నయూయం నచరాక్షస అన్నారు ఆయన.
నా వంటి వారు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తున్నారు సుగ్రీవుడితో కలిసి, మీరుండరు, మీ లంక ఉండదు, రావణుడు ఉండడు అన్నారు.

0: ఇప్పుడు ఆయన అన్నారు,
1: ఆయన సీతామాత దర్శనమైన తరువాత ఆత్మస్థితి అనుభవించిన యోగిగా అన్నారన్నమాట.
0: ఇప్పుడు ఆయన అన్నది సత్యం అవ్వాలి తప్ప సత్యాన్ని ఆయన పలకడం కాదు. హనుమ ఏదన్నారో అది సత్యం అవుతోంది. ఇప్పుడు
1: యోగి వాక్కు సత్యం అవుతుంది, యోగి నోటి వెంట ఏదొస్తుందో అది సత్యమై కూర్చుంటుంది. రెండవ వారెవరు?

0: FM 90.4. పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్ రసాయనక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
2: కెమికల్ ఉరం పోడనాల తోటకళయిల ఉంది.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేము. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పు ధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ళ తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు, దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని

0: పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో అరకిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి.

0: మూడు రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్నొక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: రెండు వారాల తర్వాత పచ్చి బోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ ని మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్ మెష్తో గానీ ముస్లిన్ గుడ్డతో గానీ దోమతెరతో గానీ పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజు కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది.

0: దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, వావిలి వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజు పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టిగాని, జల్లెడ పట్టిగాని, బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని, దశకావ్యలో గాని 1/2 గంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో 1 గంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో 1 గంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. రెండు కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: நாங்கள் இங்கே பெண்கள் 100 பேராக சேர்ந்து குழுவாக ஆரம்பிச்சிருக்கோம்.
2: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
1: இந்த தொழில நாங்க பண்ணிட்டு இருக்கோம். 100 பேர் சேர்ந்து
0: மீ அவசரాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు.

0: కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధ ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమ పట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ஜி ஃபணீந்திர கிரிநாத் எம்டி பீடியாட்ரிக்ஸ்,
1: டாக்டர் எஸ் பூர்ணச்சந்த் எம்டி இன்டர்வென்ஷனல் பல்மனாலஜிஸ்ட் எமர்ஜென்சி கிரிட்டிகல் கேர் டீம்,
2: டாக்டர் பி பிரவீன் எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ், டாக்டர் மாச்சவரிப்பு மகேஷ் எம்பிபிஎஸ் டிஎன்பி எம்எஸ் நியூரோ சர்ஜரி பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி எம்பிபிஎஸ் எம்எஸ் எம்சிஹெச் சர்ஜிக்கல் ஆங்காலஜி எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
3: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல் ஜேபி ரோட் భీమవరం.
4: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
5: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
4: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
5: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
4: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును,
5: వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
4: సంప్రదించండి
5: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
4: సెల్ 9177612669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: विष्णु एफएम 90.4।
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే హర్షి. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో నేరుడు పండుతో నిండైన ఆరోగ్యం అంటండి, దాని గురించి విశేషాలు తెలుసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గాని అనారోగ్యాల నివారణ. నేరేడు శక్తినందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక పండే కాదు, ఆకులు బేరేడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టార్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలం. నేరేడు పండు ఆరోగ్యానికి మంచిది, ఔషధ గుణాలు కలిగిన చెట్టు అది. ప్రతి 100 గ్రాముల నేరేడులో ప్రోటీన్స్ 0.07%, క్రొవ్వులు 0.3%, ఖనిజాలు 0.04%, నారం 0.9%, పిండి పదార్థాలు 15 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 15, ఐరన్ 1.2, విటమిన్ సి 18 మిల్లీగ్రాములు.

అమలు ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు ముఖ్యమైనవి. నేరేడులో ఉన్న ఆమ్ల గుణం వల్ల దీని జామ్లు, వెనిగర్, సాండీస్, ఆల్కహాల్, తక్కువ శాతం ఉండే వైన్ల తయారీలో వాడుతుంటారు. నేరేడు పండ్లు ఆరోగ్యానికి బహువిధాలుగా ఉపయోగపడతాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రదాయిని అని పిలుస్తుంటారు. ఈ ఆరోగ్య ఫలప్రదాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు ఆయుష్మాన్ బావలో ఒక షార్ట్ బ్రేక్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: After a short break, welcome back to Ayushman Bhava. మరి నేరేడు పండులో ఆరోగ్య ప్రయోజనాల విషయాలకు వస్తే, నేరేడు పండు డయాబెటిక్ కి చాలా మంచిదంటండి. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ ఉంచడమే కాదు, సాధారణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలను, తరచు దాహం మరియు తరచు యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి, గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది. నేరేడు పండ్లలో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. 100 గ్రాముల పండ్లలో 55 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వారిలో కొన్ని పోషకాహార లోపం వల్ల గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే ముదురు రంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమాటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్ మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి, దంత సమస్యలను నివారిస్తుంది. నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్ళను తీసుకునే వారిలో పళ్ళు, చిగుళ్ళు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ళ వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మివేస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది, శరీరంను డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. వేసవిలో వేడి వాతావరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతుంది, అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది. చర్మ సంరక్షణ, స్కిన్ ర్యాషెస్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది. నేరేడు గింజలను పౌడర్ చేసి ఆ పౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలు నివారించబడతాయి, వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్ధాప్యం ఆలస్యం చేస్తుంది, వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉన్నది, అలాంటి అనారోగ్యాల నుండి కాపాడుతాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నేరేడు పండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడమే కాక రోగ నిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు విటమిన్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరి నేరేడు పండు నుండి ఆరోగ్య ప్రయోజనాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్స్.

పడి శరీరంలో ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా, బ్రోకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది. దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్ళు తరచుగా తింటుంటే రోగ నిరోధక శక్తి పెరిగి శ్వాస సంబంధ రోగాలు దూరమవుతాయి. హిమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. అన్నమల యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ఈ నేరేడు పండ్లు శరీరంలో హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుందని నిర్ధారించారు. ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఐరన్ ఈ రెండు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యంగా ఉండటానికి బాధ్యత కలిగిన న్యూట్రిషన్స్. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. న్యాచురల్గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మెమరీ పవర్. ఒక టేబుల్ స్పూన్ జామున్ జ్యూస్లో తేనె, ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. డయేరియాను నివారిస్తుంది. నేరేడు ఆకులను ఆయుర్వేద చికిత్సలో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోనే వైద్యపరమైన గుణాల వల్ల ఇది డయేరియా మరియు అల్సర్ వంటి జబ్బులను నివారిస్తుంది. గాయాలను మార్పుతాయి. పూర్వకాలంలో చీమితో నిండిన గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడేవారు. ఈ ఆకులకు యాంటీబ్యాక్టీరియల్, నయం చేసే గుణాలుంటాయి. మరి నేరేడు పండు నుండి మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: After a short break, welcome back to Ayushman Bhava. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది. ఇలాంటప్పుడు 4-5 నేరేడు పళ్ళను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. నేరేడు పండ్లలో బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పౌడర్ వేసి తీసుకుంటే ఎసిడిటీ తగ్గిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరచడంలో వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. హెమరాయిడ్స్. నేరేడు పండ్లను క్రమం తప్పకుండా 2-3 నెలలు తీసుకుంటే హెమరాయిడ్స్ వల్ల రక్తస్రావంను నివారిస్తుంది. బెడ్ వెట్టింగ్. చిన్నపిల్లలు రాత్రులు బెడ్ వెట్టింగ్ చేస్తుంటే 1/2 టేబుల్ స్పూన్ నేరేడు గింజల పౌడర్ను నీళ్లలో మిక్స్ చేసి రోజుకు 2 సార్లు ఇవ్వడం వల్ల 2-3 వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు. మూత్ర సంబంధ సమస్యలకు నేరేడు పళ్ళు ఉపయోగపడతాయి. మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతున్నారు. అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయంటున్నారు. మరి నేరేడు పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇవాళ తెలుసుకున్నారు కదా. రేపు ప్రసారమయ్యే ప్రోగ్రాంలో మరికొన్ని ఆరోగ్య విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 77

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: హలో హలో హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్, 1 1 2 2 2 2. జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయూరి, చిచి నాటమయూరి, కుమారి నెమలి నెమలి, ఆటా పాట నేడే చూడండి, కాస్కో రాజా, ఏస్కో బాజా.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: But when somebody makes you say it, then and it's true, it just makes it more beautiful of a thing, because you're somebody that knows about stuff like this and you can sit down and talk to me about it, and that's beautiful. I'm glad that you're doing it. Just hope you get the right stuff out of it for people. Who are you?
3: It's me.
2: Who are you?

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: FM 90.4. రెడి విష్ణు 90.4 మెగా హెచ్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటు వ్యాధులు వ్యాప్తి పాఠం వింటారు.
1: నమస్కారం
2: రా పిల్లలు, అందరూ వచ్చారా? కూర్చోండి, మరింకా పుస్తకాలు తెరవండి.
1: అలాగేనండి.
2: రాము, పుస్తకం తెరవమంటే అలా చేతులు నలుపుకుంటూ కూర్చున్నావేంటి?
1: నాకు చేతులు దొరదగా ఉన్నాయి మాస్టారు, అందుకని.
2: ఏది, నీ చేతులు చూపించు. అరచేతులు శుభ్రంగానే ఉన్నాయే, చేతులు వెనక్కి తిప్పు. చూసావా, నీ వేళ్ల సందున ఆ చిన్న పొక్కులు, అవే ఆ దొరదకి కారణం. రాము, నువ్వులే చూడు, వెనక్కి వెళ్ళి ఆ చివర బెంచి మీద కూర్చో.
1: అదేమిటి మాస్టారు, నేనేం తప్పు చేశానండి మాస్టారు?

0: నన్ను క్షమించండి, నేను కావాలని ఏ తప్పు చేయలేదు.
1: రాము, నువ్వు తప్పు చేయలేదు బాబు, కానీ నీ చేతుల దురద చూసావా? దానికి ఆ గజ్జి పొక్కులు కారణం. గజ్జి అనేది అంటువ్యాధి నాయనా. నీ చేతులు తాకిన వాళ్ళకి ఆ గజ్జి అంటుకొని మిగతా వాళ్ళకి కూడా వ్యాపిస్తుంది.
2: అమ్మో, అది అంటువ్యాధా? రాము, మరైతే దూరంగా కూర్చో, ఏమీ అనుకోవద్దు. ఈరోజు నువ్వు ఆటలకి రాకు.
3: అంటువ్యాధి అంటే ఏమిటి మాస్టారు? అసలు వ్యాధి అంటే ఏమిటి? రాముకు గజ్జి ఎందుకు వచ్చింది?
1: అదే ఇప్పుడు తెలుసుకుందాం. రాము, మీ ఇంటికి గజ్జి ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా? నీకు వ్యాధి ఎలా వచ్చింది?
0: మొన్న మా ఇంటికి మా పిన్ని బాబాయ్ వచ్చారండి. వాళ్ళకి ఒక బాబు పాప ఉన్నారు. మా తమ్ముడు పేరు చిన్ని. వాడికి చేతులు దురదలున్నాయి. నాకేం తెలుసు అది గజ్జి అని. నేను వాడితో చక్కగా ఆడుకున్నాను.
1: చూసావా, గజ్జి అనే వ్యాధి తాకటం వల్ల వ్యాపిస్తుంది. మీ చిన్ని చేతులు నువ్వు పట్టుకుని ఉంటావు, నీకు గజ్జి వచ్చేసింది. అందుకే గజ్జి తగ్గే వరకు నువ్వు వీళ్ళని తాకవద్దు, దూరంగా కూర్చో.
0: సరే మాస్టారు.
1: ఇప్పుడు నే చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. వ్యాధి అంటే ఏమిటో, అంటువ్యాధులు ఏమిటో తెలుసుకుందరు గాని.
4: చెప్పండి మాస్టారు.
1: ప్రతిరోజు మనమంతా ఉదయాన్నే లేస్తాం కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం, భోజనం చేస్తాం. ఇలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఇలాంటి మన సాధారణ ఆరోగ్య పరిస్థితిలో ఏదైనా మార్పు కనిపించింది అంటే అది వ్యాధి అన్నమాట.
3: అంటే నాకు అర్థం కాలేదండి.
1: అంటే పొద్దున్నే నువ్వు లేచావనుకోమ్మా, కడుపులో గడబడలాడి 4 విరేచనాలు అయినాయనుకో, లేకపోతే వికారం పెట్టి వాంతులైనాయనుకో, అప్పుడు నువ్వు మామూలుగా లేనట్టే కదా. అంటే ఏదో వ్యాధి అన్నమాట.
2: అమ్మో, వ్యాధి అంటే చాలా భయం వేస్తుందండి.
1: ప్రతి వ్యాధి చాలా భయంకరం కాదు. తెలుగులో ఓ సామెత ఉంది, మీకు తెలుసా? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని.
0: అవునండి, మా ఇంట్లోకి ఓసారి పాము వస్తే పెద్ద కర్ర పెట్టి కొట్టి చంపేశారు.
1: అది అందుకని వ్యాధి వచ్చే ముందే జాగ్రత్త పడాలి.
0: వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్త పడాలో వివరంగా చెప్పండి మాస్టారు.
2: వ్యాధులు ఎలా వస్తాయో, ఎలా వ్యాప్తి చెందుతాయో మనకు తెలిస్తే అప్పుడు మనం జాగ్రత్త పడటం తేలిక.
3: అవునండి, వ్యాధులు ఎన్ని రకాలో, అవి ఎలా వస్తాయో, ఎలా వ్యాప్తి చెందుతాయో ముందు చెప్పండి మాస్టారు.
1: అలాగేనర్రా, శ్రద్ధగా వినండి. వ్యాధులు కొన్ని పుట్టుకతో వస్తాయి, కొన్ని పుట్టిన తర్వాత వస్తాయి, మరికొన్ని వ్యాధులు ఇతరుల నుంచి అంటుకుంటాయి. సాధారణంగా పుట్టుకతో వచ్చే వ్యాధులను ఆర్జిత వ్యాధులు అని అంటారు. ఇవి అంటువ్యాధులు కావు, అందువల్ల ఇవి వ్యాప్తి చెందవు.
0: ఆర్జిత వ్యాధులు మాత్రం అసలు ఎందుకు వస్తాయి మాస్టారు?
1: బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి నుండి ఆహారం గ్రహిస్తుంది. అలాంటప్పుడు తల్లి సమతులాహారం తీసుకోవాలి. బిడ్డ పెరగటానికి కావలసిన పోషక పదార్థాలన్నీ ఆహారంలో ఉండాలి, అవునా? మరి అలా తల్లి సరియైన ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది, ఎవరైనా చెప్పండి.
3: అప్పుడు పాపాయి ఆరోగ్యం దెబ్బతింటుంది.
1: అప్పుడు పిల్లలు పుట్టుకతోనే వ్యాధితో పుడతారు. రికెట్స్, రేచీకటి ఇలాంటి వ్యాధులు వాళ్ళకి పుట్టుకతోనే ఉంటాయి. మరి ఈ అనారోగ్యం ఎక్కువైతే చూపు లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది.
2: అమ్మో, గుడ్డితనం అన్నమాట.
0: పుట్టినప్పుడు బాగుంటే ఇక ఇలాంటి వ్యాధులు రావా అండి?
1: అలా అనుకోవద్దు. పాపాయి పుట్టిననాటి నుంచి పెరుగుదలకి కావలసిన మంచి ఆహారం పెట్టాలి. ఒకవేళ ఆహారం సరిగ్గా ఇవ్వకపోతే పుట్టిన తర్వాతనైనా రేజీకటి లాంటి వ్యాధులు వస్తాయి. వీటిని ఆర్జిత వ్యాధులు అంటారు.
3: ఆర్జిత వ్యాధులు, అంటువ్యాధులు అన్నీ వ్యాధులే కదా, వీటిల్లో తేడా ఏముంది మాస్టారు?
1: చాలా తేడా ఉంది అమ్మడు. రేచీకటి ఉన్నవాడితో నువ్వు పగలంతా ఆడుకున్నావనుకో, రాత్రికి నీకు కళ్ళు బాగానే కనపడతాయి. అంటే నీకు రేచీకటి రాలేదు. రేచీకటి అంటుకునే వ్యాధి కాదు. కానీ మరి రాము వాళ్ళ బాబాయి కొడుకుతో ఆడుకునేటప్పటికీ గజ్జి కాస్త అంటుకుంది. చూసావా, వాడి చేతులు ఎలా బరుక్కుంటున్నాడో తేడా తెలిసిందా?
3: తెలిసింది మాస్టారు. అయితే అంటువ్యాధుల గురించి బాగా వివరంగా చెప్పండి.
1: మనకి రోగాల్ని తీసుకువచ్చే రకరకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులు ఒకరిలో వ్యాధిని కలుగజేశాయనుకోండి, అక్కడ ఉండిపోవు, వేల కొద్దీ సంఖ్యలో పెరిగిపోయి మిగతా వాళ్ళకు కూడా వ్యాధులు కలగజేస్తాయి. అందుకనే ఈ రోగాల్ని అంటువ్యాధులు అంటారు.
2: ఈ వ్యాధులు ఏమిటి, ఎలా వ్యాపిస్తాయి చెప్పండి మాస్టారు.

0: అసలు ఆ సూక్ష్మ క్రిముల వివరాలు చెప్పండి.
1: వీటికి వైరస్, బ్యాక్టీరియా, నులి పురుగు అని చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కో రోగానికి కారణమైన క్రిమికి ఒక్కో పేరు ఉంది. ఇవి చాలా సూక్ష్మజీవులు, అసలు కంటికి కనపడవు.
0: దోమలు, ఈగలు కూడా మంచివి కాదని మా అమ్మ చెప్పింది.
1: అవునర్రా, దోమలు ఈగలు కూడా అంటువ్యాధుల్ని వ్యాప్తి చేస్తాయి. మురికి నీరు, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, దుమ్ము పేరుకుపోయిన ప్రదేశాలు, ఇవన్నీ ఈ రోగకారక క్రిములు పుట్టి పెరగటానికి అనువైన చోటు. ఏదో రకంగా ఈ క్రిములు ఒక వ్యక్తిలో చేరాయా, ఇక మన పని అయిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ ఇంట్లో వాళ్ళంతా ఆ అంటు రోగం బారిన పడవలసిందే.
0: ఈ క్రిములు ఎలా వ్యాపిస్తాయో చెప్పండి మాస్టారు.
1: తొందరపడకండి, నే చెప్పబోతున్న విషయం కూడా అదే. మనం పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. త్రాగే నీరులో ఏమాత్రం మురికి ఉండకూడదు. ఆహార పదార్థాలు పాడైపోతే వాటిని దూరంగా పారవేయాలి. అంతేకాక వండిన పదార్థాలన్నిటి మీద జాగ్రత్తగా మూతలు వేసి ఉంచాలి. ఇంత జాగ్రత్తగా ఉన్నా మనకి అంటురోగాలు వస్తూనే ఉంటాయి. ఎందువల్ల?
0: రామును చూశాం కదా మాస్టారు, మనం ఎంత శుభ్రంగా ఉన్నా ఆ రోగం ఉన్న వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి.
1: సరిగ్గా చెప్పావు రాణి. అంటురోగం మనిషి నుంచి మనిషికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. గాలి ఈ అంటురోగాల వ్యాప్తికి మొదటి కారణం. జలుబు, దగ్గు ఇవి వస్తే మనం అంతగా లెక్క పెట్టం. గట్టిగా అందరిలో తుమ్ముతాం, దగ్గుతాం. ఈ దగ్గటం, తుమ్మటం వల్ల దగ్గర ఉన్న వాళ్ళకి ఆ గాలి తగిలి జలుబు చేస్తుంది. ఇన్ఫ్లుయెంజా జ్వరం, క్షయ, గొంతు వాపు మొదలైన ఎన్నో వ్యాధులు గాలి వల్ల ఇతరులకు అంటుకుంటాయి.
0: జలుబు అంటువ్యాధా మాస్టారు?
1: అవును, పడిశం 10 రోగాల పెట్టు అంటారు మన వాళ్ళు. జలుబు వచ్చిన వాళ్ళకు కూడా కాస్త దూరంగా ఉండాలి. అంతేకాదు, దగ్గి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. తుమ్ము వస్తే కాస్త దూరంగా వెళ్ళాలి, లేకపోతే జలుబు ఇల్లంతా చుట్టబెడుతుంది.
0: తాగితే గజ్జి అంటుకుంటుందన్నారు కదా, మరి ఇంకా ఏమున్నాయి అంటుకునే వ్యాధులు?
1: కలరా, కామెర్లు, గవదబిళ్ళలు, గొంతు వాపు, టైఫాయిడ్, విరేచనాల వ్యాధి, దీన్నే ఎమీబియాసిస్ అని కూడా అంటారు. పొంగు, మసూచి, క్షయ ఇవన్నీ కూడా అంటువ్యాధులే.
0: వీటన్నిటికీ సూక్ష్మక్రిములే కారణం కదండి?
1: అవును, రోగి తాగి వదిలేసిన నీళ్లు మనం తాగితే రోగం అంటుకుంటుంది. కొన్ని వ్యాధులకు, అంటే క్షయలాంటి వ్యాధులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షయరోగి ఉమ్మిలోంచి కూడా రోగం అంటుకుంటుంది.
0: రోగి తాగిన నీళ్లను మళ్ళీ మనం తాగితే వ్యాధి వస్తుంది అన్నారు కానీ మాస్టారు, అసలు ఈ వ్యాధులు ఎలా వస్తాయి?
1: వాణి, నేను మొదటే చెప్పాను ఈ విషయం. అసలు వ్యాధికి పుట్టినిల్లు అపరిశుభ్రత. మన గ్రామాల్లో చెరువులు నువ్వు చూసావా? ఓ పక్క బట్టలు తూగుతూ ఉంటారు, మరో పక్కన ఆవుల్ని, గేదెల్ని కడుగుతూ ఉంటారు. ఆ చెరువు నీరంతా మురికైపోతుంది. ఇంకే దాంట్లో ఏదో ఒక సూక్ష్మజీవి పుట్టుకొస్తుంది. ఆ నీళ్లు తాగిన వాళ్ళకి జబ్బు చేస్తుంది.
0: అవును వాణి, ఇల్లు అకిలి శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి మన శత్రువు అంటారు తెలుసా?
1: మీరీ విషయం గమనించాలోయ్. సాధారణంగా దేవుళ్ల జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళు, నదులకి పుష్కరాలు వస్తాయి కదా, లక్షల జనాలు అక్కడికి వెడతారు. అలాంటి ప్రదేశాల్లో వచ్చే వ్యాధి అదే అంటువ్యాధి. ఏదో చెప్పండి.
0: కలరా అండి.
1: వెరీ గుడ్, అపరిశుభ్రమైన ఆహారం, నీళ్లు తీసుకుంటే ఈ వ్యాధి వస్తుంది. అంటే కలరా వ్యాప్తి చేసే క్రిములు మురికిలోంచి వేగంగా పుట్టుకొస్తాయి. అంతేకాదు, అతిసార వ్యాధి, అంటే నీళ్ల విరోచనాలు ఒకటి, కలరా ఒకటి, చాలా ప్రమాదకరమైన వ్యాధులు. ఆగకుండా విరోచనాలు కావటం వల్ల శరీరంలో నీరంతా ఇంకిపోతుంది. ఇక కలరా అయితే వాంతులు, విరేచనాలు కలిపి వస్తాయి, కాబట్టి చికిత్స లేకుంటే మనిషి చచ్చిపోతాడు.
0: అయ్యో, మరి ఎలాగా?
1: ఎలా ఏమిటి, ఈ వ్యాధికి మరో లక్షణం ఉంది. ఎంత త్వరగా మనిషిని చంపుతుందో అంతకంటే వేగంగా అంటుకుంటుంది. రోగి విరేచనం ద్వారా, వాంతి ద్వారా బయటికి వచ్చిన క్రిములు చక్కగా గాలి ద్వారా మన ముక్కుల్లోంచి కడుపులోకి వెళ్ళిపోతాయి. ఈ క్రిమి త్వర త్వరగా లక్షల సంఖ్యలో పెరిగి జీర్ణాశయాన్ని పాడు చేస్తుంది. వాంతులు, విరేచనాలతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అంటే మన శరీరంలో నీళ్లు ఇంకి కట్టెలా మారిపోతుందన్నమాట. చనిపోయిన మనిషి శరీరం కూడా చాలా దూరంగా ఉంచాలి. ఆ శరీరంలోంచి కూడా క్రిములు వ్యాప్తి చెంది అంటుకుంటాయి.
0: మా అమ్మ చెప్పింది మాస్టారు, ఎవరికైనా కలరా వస్తే

0: ముక్కుకు నోటుకు గుడ్డ కట్టుకుని జాగ్రత్తగా ఉండాలట.
1: కలరానే కాదు, ఏ అంటువ్యాధి వచ్చినా ఇంటిలోని వాళ్ళంతా రోగం అంటుకోకుండా జాగ్రత్త పడాలి. మసూచి, పొంగు వ్యాధులు కూడా చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా ఈ వ్యాధులకి ఎక్కువ జ్వరం వస్తుంది. మొదట మెల్లగా జ్వరం తగ్గి ఒళ్ళంతా పొక్కులు వస్తాయి. ఈ పొక్కులు మాడి పెచ్చులు ఊడిపోయి కింద పడతాయి కదా, ఆ ఎండిన పెచ్చుల్లోంచి కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈనాడు మన దేశంలో మసూచి దాదాపుగా లేదనే చెప్పాలనుకోండి, అయినా చెప్పాను, క్షయ మరో భయంకరమైన అంటువ్యాధి.
0: ఓసారి మా బాబాయికి వచ్చిందండి, కానీ తగ్గిపోయింది.
1: ఒకప్పుడు క్షయ వస్తే తగ్గేది కాదు. ఇప్పుడు మంచి మందులు ఉన్నాయనుకోండి, క్షయరోగ క్రిములు మనం పీల్చుకునే గాలిలో చేరి ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. జ్వరం, దగ్గు, జలుబు తరచూ వస్తూ ఉంటుంది. మనం ఏదో జలుబు చేసి జ్వరం వచ్చిందిలే అనుకుంటాం. ఇలా అనుకుంటుండగానే ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోతాయి. ఈ రోగి దగ్గి ఉమ్ముతాడు కదా, ఆ కళ్ళలోంచి రోగం ఇతరులకు వ్యాపిస్తుంది. కాబట్టి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి.
0: ఏమిటో అవి చెప్పండి మాస్టారు.
1: తరచూ జలుబు చేస్తే మనం వెంటనే వైద్యుడి దగ్గర పరీక్ష చేయించుకోవాలి. జలుబు చేసినప్పుడు దగ్గి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు. ఒకవేళ అది మామూలు జలుబే అయినా కూడా అది కూడా అంటుకుంటుంది కదా.
0: జలుబు అంటుకుంటే మాత్రం ప్రమాదం ఏమిటి మాస్టారు?
1: భలేదానివే రాణి. జలుబు అంటుకుంటే ఏం అంటున్నావు? జలుబు వల్ల ఎన్ని ఇబ్బందులున్నాయో తెలుసా? జలుబు చేస్తే మొదటిగా జ్వరం వస్తుంది. నోటికి ఏమీ రుచి తెలియదు, సహించదు. ఏమీ తినకపోవడం వల్ల శరీరం బలహీనమైపోతుంది. అప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనం అవుతుంది. దాంతో వేరే రోగాలు త్వరగా మనల్ని ఆక్రమిస్తాయి. ఇది ప్రమాదం కాదా?
0: నిజమేనండి. ఇంకా ఇలాంటి అంటువ్యాధులు ఏమున్నాయి?
1: టైఫాయిడ్ అనే వ్యాధి కూడా అంటువ్యాధే. దీనికి లక్షణం జ్వరం. అలా జ్వరం రోజుల తరబడి ఉండి జీర్ణాశయాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. సరేగాని ఇంకో విషయం, గవదబిళ్ళలు అనే వ్యాధి, దీన్ని ఇంగ్లీష్లో మమ్స్ అంటారు. ఈ వ్యాధి వస్తే గొంతు నొప్పి, గవదలు వాచిపోవటం ఈ వ్యాధి లక్షణాలు. ఇది కూడా ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. గొంతు వాపు వ్యాధి, ఇది సాధారణంగా పిల్లలకు వస్తుంది. అతిసార వ్యాధి, ఇది ఎవరినైనా వదిలిపెట్టదు. ఇంకా మెదడుకు సంబంధించిన మెదడు వాపు వ్యాధి, ఇవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి, చాలా తొందరగా ప్రాణాలు తీస్తాయి. కాబట్టి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు నేను చెప్పిందంతా విన్నారు కదా. అంటువ్యాధులు ఎలా వస్తాయో, ఎలా వ్యాపిస్తాయో మీకు తెలిసింది కదా. కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించి వీలైనంత వరకు అసలు వ్యాధి రాకుండా ఉండేలా చూసుకోవాలి. రాము, నువ్వు కూడా త్వరగా మందులు వాడి గజ్జి నయం చేసుకో. మరెవరికి అంటించకే.
0: లేదు మాస్టారు, నాకిప్పుడు తెలిసింది కదా, జాగ్రత్తగా దూరంగా ఉంటాను. ఈ గజ్జి తగ్గిన తర్వాత అందరితో చక్కగా ఆడుకుంటాను.
1: సరే, ఇక ఈ రోజుకి ఈ పాఠం చాలు. మరి ఇళ్ళకి వెళ్ళండి.
2: నమస్కారం అండి.
1: నమస్తే.
2: వెళ్ళొస్తామండి.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటువ్యాధులు వ్యాప్తి పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటువ్యాధులు నివారణ పాఠం వింటారు.

0: సుధా చూడు, ఆ దూరంగా గాలిపటం పట్టుకుని ఎగురుతున్నాడే, వాడు మన రాము కదూ?
1: అవును మాస్టరు, రామునే.
0: చూసావా, వాడి రోజు స్కూల్ ఎగ్గొట్టేశాడు. వాణ్ణి పిలు.
1: రాము రాము.
2: ఆహాహా, గాలిపటం, అందమైన గాలిపటం. మాస్టరా, నమస్కారం మాస్టరు.
0: ఏంరా రాము, సంక్రాంతి వెళ్ళి ఎన్నాళ్ళైంది, పరీక్షలు ఎప్పుడు, ఇలా బడి మానేసి గాలిపటాలు పట్టుకుని గెంతులు పెడుతున్నావా?
2: కాదు మాస్టరు. లేదు మాస్టరు.
0: ఏది కాదు ఏది లేదు, నువ్వు గాలిపటం పట్టుకుని ఇందాక నుంచే గుర్తున్నావు, నేను చూడలేదనుకున్నావా? అసలు ఈ రోజు బడికి ఎందుకు రాలేదు?
2: నేను కావలసి బడి మానలేదు మాస్టరు, మా అమ్మ మానిపించింది.
0: ఎందుకు?
2: నాకు ఒక్కడే తమ్ముడు సార్, బుజ్జిగాడు, వాడికి మా అమ్మ జ్వరం తెప్పించింది.
1: చూడండి మాస్టరు ఎలా అబద్ధాలు చెప్తున్నాడో. అమ్మలు జ్వరం వస్తే మందు ఇప్పిస్తారు, కానీ జ్వరం ఏమీ తెప్పించరు.

0: తెలుసా?
1: మరి మా బుజ్జిగాడు పొద్దున చక్కగా ఆడుకున్నాడు, ఇవాళ జలుబు కూడా తగ్గిపోయిందని మా అమ్మ నన్ను బడి మానిపించింది. నన్ను తమ్ముణ్ణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకెళ్ళింది, తెలుసా?
2: ఓహో, అదే విషయం. ఇంతకీ మీ తమ్ముడు వయసు ఎంత?
1: ఏమో నాకు తెలియదు, కానీ వాడు చక్కగా పాకుతాడు, నాతో బాగా ఆడుతాడు. కానీ ఈరోజు జ్వరం వచ్చేసింది. వాళ్ళు కాస్త ఇంజెక్షన్ ఇచ్చారు.

0: సుధా, రాము, మీరిద్దరూ పోట్లాడుకోకండి. రాము నిజమే చెప్పాడు. మామూలుగా అనారోగ్యం తగ్గటానికి మందులు, సూది మందులు వాడతాం. కానీ మనకు అంటురోగాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడానికి తీసుకునే టీకా మందులు వేరు. వాటి వల్ల ఒక్కొక్కప్పుడు జ్వరం రావచ్చు.
1: అవునండి, మా పక్కింట్లో ఉంటాడు చంద్రుడు. వాడు పాపం నడవలేడు, ఓ కాలు సన్నగా అయింది. అలాంటి జబ్బులు రాకుండా ఉండటానికి తమ్ముణ్ణి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాం.
0: అవును, మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిల్లలకు ఏ వ్యాధులు రాకుండా ఉండటం కోసం టీకా ఇస్తున్నారు. ఇవి క్రమ పద్ధతిలో పిల్లలకు ఇప్పిస్తే ఏ అంటురోగాలు, జబ్బులు రావు.
2: టీకాలంటే ఏమిటి మాస్టరు?
0: టీకాలు అంటే చెబుతాను గానే ముందు రోగ నిరోధక శక్తి అంటే ఏమిటో చెప్పండి. మీలో ఎవరైనా
2: మాకు సరిగ్గా తెలియదు మాస్టరు.
0: చెప్తా వినండి. మన శరీరం తనని తానే రక్షించుకుంటూ ఉంటుంది. మీకు నేను ఇదివరకే చెప్పాను, అనేక రకాల సూక్ష్మ క్రిముల వల్ల మనకు అంటురోగాలు వస్తాయి. అంతేకాక మనకు సరిగ్గా పోషకాహారాలు అందకుంటే రోగాలు వస్తాయి. అంటే బలహీనత వల్ల రోగ నిరోధక శక్తి సరిగ్గా సమర్థవంతంగా వ్యాధిని నిరోధించలేకపోతే రోగం వస్తుంది. నిరోధం అంటే ఏమిటి?
2: అడ్డు పెట్టడం మాస్టరు.
0: అవును, రోగ క్రిములు మనకు శత్రువులు. మన శరీరంలో తెల్ల రక్త కణాలు అనేకం రక్తంలో ఉంటాయి. అవి రక్షక భటులు. రోగ క్రిమి లోపలికి రాగానే ఈ తెల్ల కణాలు వాటితో యుద్ధం చేస్తాయి.
2: భలే భలే, మన కడుపులో యుద్ధం జరుగుతుందన్నమాట.
0: అవును సుధా, తెల్ల కణాలు వ్యాధి క్రిములతో యుద్ధం చేయాలి కదా. అందుకోసం అప్పటికప్పుడు అంటే క్షణాల మీద కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తాయి. తెల్ల కణాలు గెలిస్తే రోగం రాదు, ఓడిపోతే మనకు జబ్బు చేస్తుంది.
1: మరి జ్వరం వచ్చే ఇంజెక్షన్లు ఏంటి మాస్టారు?
0: వినండి, అక్కడికే వచ్చాం. వ్యాక్సిన్ అంటే శరీరానికి అంటురోగాలు రాకుండా చేసి రోగ నిరోధక శక్తిని పెంచే మందు అన్నమాట.
1: నాకైతే అర్థం కాలేదండి, వ్యాక్సిన్ ఇస్తే రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుందండి?
0: చెబుతా విను. చుట్టుపక్కల అంటురోగాలు ఉన్నాయనుకోండి, ఆ క్రిములు మన శరీరంలోకి వస్తాయి. ఒకటి రెండు కాదు, అవి చాలా వేగంగా వృద్ధి పొందుతాయి. అప్పుడు మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా లేకపోతే ఏమవుతుంది?
2: ఏమవుతుంది, బడి మానేసి మంచం ఎక్కి కూర్చోవాల్సి వస్తుంది.
0: మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. ఈ శరీరం ఓ రాజ్యం అనుకోండి. కాసేపు అనుకోకుండా శత్రువులు మన మీదకి దాడి చేశారు. మనం హడావిడిగా తిరగబడితే ఓసారి ఓడిపోవచ్చు.
1: అవును, ఓడిపోవచ్చు.
0: అదే ఓ శత్రు కూడచారి మనకు పట్టుబడ్డాడు. వాడి ద్వారా శత్రువులు మరో రెండు రోజుల్లో మన మీదకి దాడికి వస్తున్నారని తెలిసింది. అప్పుడేం చేస్తాం?
2: మనం బలగాన్ని సిద్ధం చేసుకుని వాళ్లతో యుద్ధం చేస్తాం, గెలుస్తాం.
0: ఇప్పుడు శ్రద్ధగా వినండి. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా అభివృద్ధి చెంది రోగాన్ని ఎదుర్కోవడానికి శరీరం సిద్ధమవుతుంది. ఈ విధంగా రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది.
1: అయితే మాస్టారు, మా బుజ్జిగాడికి ఇచ్చింది ఇలాంటిదే.
0: అవును రాము, నేను ఇదివరకే చెప్పాను, నీకు గుర్తుందా? పిల్లలకి తల్లి కడుపులో ఉన్నప్పుడే పోషకాహార లోపం వల్ల మరి ఇతర కారణాల వల్ల రోగాలు పుట్టుకతో వచ్చే అవకాశం ఉంది. అందుకోసం పాప పుట్టుకకు ముందే అంటే గర్భవతికి 16 నుండి 36 వారాలలోపు టీటీ ఇంజెక్షన్ 2 మోతాదుల్లో ఇవ్వాలి.
2: దీనివల్ల లాభం ఏమిటి మాస్టారు?
0: దీనివల్ల తల్లికి, బిడ్డకి కూడా ధనుర్వాతం రాకుండా రక్షణ కలుగుతుంది. ఆ తర్వాత చిన్ని పాపాయలకు చాలా తొందరగా అంటుకునే కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో వీటికి కూడా నిరోధక చర్యలు ఉన్నాయి.
1: మరి మా తమ్ముడికి విప్పించాలి కదండి.
0: రాము, ఇందాక నుంచి నువ్వు మమ్మీ జ్వరానికి మందు ఇప్పించింది, జ్వరం తెప్పించింది అంటున్నావే, అదే ఇది.
1: అంటే?
0: వివరంగా విను. చిన్నపిల్లలకు 6 వారాల నుండి 9 నెలల లోపు బీసీజీ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ఇవ్వటం ద్వారా పిల్లలకి క్షయ రాకుండా నిరోధించగలం. అలాగే 6 వారాల నుండి 9 నెలల లోపు పోలియో చుక్కలు, టీపీటీ ఇంజెక్షను 3 సార్లు ఇప్పించాలి. ఈ వ్యాక్సిన్లు ఏవైనా సరే బాగా గుర్తుంచుకోండి, ఒక వ్యాక్సిన్ ఇప్పించాక సరిగ్గా నెల ఆగితే గానీ మరొకటి ఇవ్వకూడదు.
1: మా బుజ్జిగాడికి ఇది 2వ సారి.
0: ఆహా, అంటే 1 నెల తర్వాత మరో డోసు ఇవ్వాలన్నమాట.

0: దీనివల్ల మీ తమ్ముడికి కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో రానే రావు.
1: అమ్మయ్యా, అయితే పర్వాలేదు. పాపం మా పిన్నుంది మాస్టరు, చాలా పెద్దదే, కానీ నడవలేదు, దేకుతుంది. రెండు కాళ్ళు చీపురు పుల్లల్లా ఉంటాయి. చిన్నప్పుడు పోలియో వచ్చిందట.
2: పాపం మందులు వేసుకోలేదా?
0: రాము, రోగానికి నివారణ, నిరోధం అనేవి రెండు పద్ధతులు. రోగం రాకముందే వ్యాక్సిన్ మందు ఇవ్వటం ద్వారా మనం రోగం రాకుండా ఆపగలం. దీన్ని నిరోధ చర్య అంటాం. ఇది చాలా మంచిది. ఇలా వ్యాక్సిన్ ఇప్పించగా రోగం వచ్చిన తర్వాత మనం మందులు వాడితే అది నివారణ చర్య. కానీ దీనివల్ల కొన్ని రోగాలు పూర్తిగా నయం కావు.
2: ఎందుకని మాస్టరు?
0: ఇప్పుడు పోలియో వల్ల కాలు చచ్చుబడితే దాన్ని పూర్తిగా నయం చేయగల శక్తిగల మందులు కనిపెట్టలేదు. అలాగే క్షయ, ఊపిరితిత్తులను తినివేస్తే ఏమీ చేయలేం.
1: అయితే అవన్నీ మాకు వివరంగా చెప్పండి మాస్టరు.
0: వినండరా.
3: ఏమిటి మాస్టరు, పార్కులో కూడా మీరు పాఠాలే చెప్తున్నారు.
0: నువ్వా శాంతి, సరిగ్గా సమయానికి వచ్చావు.
2: ఈ అక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాకు కనబడింది కదక్క.
3: అవును, మీ తమ్ముడికి ఈరోజు 2 డోసు ట్రిపుల్ యాంటిజెన్ పోలియో డ్రాప్స్ వేయించారు కదా.
0: శాంతి, వీళ్ళు వ్యాక్సిన్ల గురించి అడుగుతుంటే చెప్తున్నాను. నువ్వు ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నావు కదా, వాళ్ళకి కాస్త వివరంగా చెప్పరాదు?
3: ఈ పిల్లలకి ఆ గొడవలు ఎందుకు మాస్టారు?
0: భలేదానివే, వీళ్ళు పిల్లలా కాదమ్మా. ఇప్పుడు పిడుగులు, రేపుటి పౌరులు. ఇప్పుడు నేర్చుకున్న విషయాలు భద్రంగా గుర్తు పెట్టుకుంటారు, దానివల్ల వాళ్ళకే మంచిది. ఏమంటావు?
3: అలాగే మాస్టారు. సరే వినండరా. 1.5 నెలల నుంచి 9 నెలల లోపల 3 సార్లు అంటే నెలకో డోస్ చొప్పున టీపీటీ ఇంజెక్షన్ ఇచ్చి పోలియో చుక్కలు నోట్లో వేయాలి. అప్పుడు
1: పోలియో రాదు, కోరింత దగ్గు రాదు,
2: ధనురాతం కూడా రాదు.
3: అబ్బో, మీకు అన్నీ తెలుసుగా, ఇంక నేనేం చెప్పాలి?
0: లేదమ్మా, ఈ ఒక్క విషయం నేను ఇప్పుడే చెప్పాను, తక్కినవి నువ్వు చెప్పు.
3: మళ్ళీ ఈ మందు మోతాదు మరో 2 సార్లు వెయ్యాలి.
1: మళ్ళీ ఎందుకక్క?
3: ఈ మందు చిన్నప్పుడు నెలల పిల్లలకి కదా ఇస్తారు, కొన్నేళ్లకి ఆ మందు ప్రభావం తగ్గిపోతుంది, అప్పుడు తిరిగి పోలియో వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బూస్టర్ డోస్ అని ఈ వ్యాక్సిన్ మందు 16 నెలల నుంచి 24 నెలలు అంటే 2-7 వరకు ఒకసారి, మళ్ళీ 5-6 ఏళ్ల మధ్య మరోసారి ఈ బూస్టర్ డోస్ ఇవ్వాలి.
2: అప్పుడిక ఏ రోగము రాదు, భయమే లేదు.
3: ఏ రోగం రాదు అని కూర్చోకూడదు. వేరే అంటు రోగాలు రాకుండా ఉండటానికి వేరే వ్యాక్సిన్లు ఉన్నాయి.
1: అదేమిటో చెప్పక్క. టైఫాయిడ్కుందా?
3: ఉంది. పిల్లలకి 10 సంవత్సరాల వయసులో టీటీ ఇంజెక్షన్ 2 మోతాదులు ఇవ్వాలి. అంటే రెండింటికి మధ్య తప్పనిసరిగా 4 రోజులు ఎడం ఉండాలి.
2: దీనివల్ల ఉపయోగం ఏమిటి?
3: అదే, టైఫాయిడ్, ధనుర్వాతం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదర్రా, ఈ మందు మళ్ళీ 16 ఏళ్ల వయసులో కూడా తీసుకోవాలి.
2: మందులు, ఇంజెక్షన్లు అన్ని చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకి అక్కర్లేదా? వాళ్ళకి జబ్బులు రావా?
0: పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్తా వినండి. పోషకాహారం బాగా తీసుకోవాలి. అంటే మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి, కొవ్వు పదార్థాలు అన్నీ మనం తినే ఆహారంలో ఉండాలి. అలాగే చిన్నపిల్లలకు కూడా ఇలాంటి ఆహారం ఇవ్వాలి. ఇకపోతే రెండోది, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. అదేమిటంటే ఇల్లు చుట్టుపక్కల శుభ్రంగా ఉంచాలి.
3: అవునవును, ముఖ్యంగా వండేటప్పుడు ఎక్కువ ఉడికించడం, వార్చేయడం, వండిన పదార్థాల మీద మూతలు లేకపోవడం, ఇవన్నీ తప్పు. తర్వాత మిగిలిపోయింది కదా అని నిన్నటివి, మొన్నటివి, పాచిపోయినవి తినకూడదు. ఇంటి చుట్టూ మురికి నీరు, దుమ్ము, ధూళి ఉండకూడదు.
2: అవును, దుమ్ము, ధూళి, గాలి, నీరు అంటు రోగాలను వ్యాప్తి చేస్తాయి, మాస్టర్ చెప్పారు.
0: అవును, మంచి ఆహారం తింటే మనకు రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. పరిసరాలు శుభ్రంగా ఉంటే రోగక్రిములు పుట్టి పెరగవు. ఈ రెండూ కూడా అంటు రోగ నిరోధక చర్యలే. ఇవి కాకుండా మరికొన్ని జాగ్రత్తలు పెద్దవాళ్ళు తీసుకోవాలి.
1: చెప్పండి మాస్టారు.
0: ఏ కారణం చేతనైనా ఏ రోగి అయినా మనకు దగ్గరికి రావటం, రోగం వ్యాపించటం జరిగిందనుకోండి, అప్పుడు రోగిని వేరే గదిలో ఉంచాలి. 2, పిల్లల్ని

0: అక్కడికి వెళ్ళనివ్వకూడదు. 3, రోగి పరిచర్యలు చేసేవాళ్ళు ముక్కుకు గుడ్డ కట్టుకుని చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 4, రోగి తాలూకు బట్టలు, ఉమ్మి, విరోచనం, మూత్రం వీటి వల్ల రోగవ్యాప్తి జరిగే ప్రమాదం ఉంది కనుక రోగికి ప్రత్యేకమైన మరుగుదొడ్డి ఉండాలి. అతని బట్టలు పాత్రలు నీళ్లల్లో ఉడికించాలి.
1: అంతేకాదు మాస్టరు, అలాంటి అంటురోగి ఇంట్లో ఉంటే ఇంటిల్లి పాది కాచిన నీళ్లు త్రాగడం మంచిది.
2: ఇంతే అన్నమాట, పెద్దవాళ్లకు వ్యాక్సిన్లు లేవన్నమాట.
1: భలే వాడివే, కలరా ఇంజక్షన్లు లేవు.
0: పెద్దవాళ్ళకి ఏదైనా జాతరలకి తిరణాళ్ళకి వెళ్లాలంటే తప్పక కలరా ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు. పూర్వం మసూచి రాకుండా టీకాలు వేసేవారు. ఈ వ్యాక్సిన్ల ప్రభావం వల్ల ఇప్పుడు మన దేశంలో మసూచి అంతరించిపోయింది.
1: ఇంకా మన అంటురోగాలన్నింటికి నిరోధక వ్యాక్సిన్లు కనిపెట్టడానికి పరిశోధనలు జరుగుతున్నాయర్రా. అంతేకాదు రోగాన్ని తగ్గించే మందులు కూడా అనేకం కనిపెడుతున్నారు. అపరిశుభ్రత, ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉండటం, రోడ్ల మీద ఈగలు ముసిరే తినుబండారాలు తినటం మంచిది కాదర్రా.
0: అంటున్నావా రాము, చదువు విషయంలో ఎంత శ్రద్ధ ఉండాలో ఆరోగ్య విషయంలో కూడా అంత శ్రద్ధ ఉండాలి. ఈ రోగక్రిములు మనకి కనబడిన శత్రువులు కాబట్టి చాలా జాగ్రత్త అవసరం.
2: తెలిసింది మాస్టారు.
3: మీరు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటువ్యాధులు వ్యాప్తి పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటువ్యాధులు నివారణ పాఠం వింటారు.

నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. పర్యాటక క్షేత్రం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆధ్యాత్మికంలో ఈరోజు మనం పంచారామ క్షేత్రమైన కుమారరామ భీమేశ్వరాలయం. పంచారామాలు మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఒకటి అమరావతిలో ఉంటే, రెండు గోదావరి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రెండు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో. అయితే అన్ని క్షేత్రాల్లో, ఈ పంచారామ క్షేత్రాల్లో కుమారరామ భీమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా విలసిల్లింది. ముఖ్యంగా భక్తులు ఎక్కువ మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక యోగలింగంగా, జపతప యోగ సాధన చేసేవారికి ప్రశాంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రం సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయం అండి. ఈ ఆలయం నిజంగా పురాతన ఆలయం. పురాతన ఆలయం అయినప్పటికీ కూడా చూడటానికి చాలా ఆధ్యాత్మిక శోభ ఇక్కడ విలసిల్లుతుంది. చాణక్య వంశానికి చెందిన భీమ మహారాజు నిర్మించినట్టు చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది. పంచారామాలు, ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయాలు రెండు ఒకే పోలికలు కలిగి ఉండటం, ఈ క్షేత్రాల్లో శివుడు భీమేశ్వరుడిగా ఆరాధించబడటం కూడా

చాణక్యుని చిన్న వంశానికి చెందిన భీమ మహారాజు వలనేనని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలకు కొదవలేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక క్షేత్రం మనకి కనిపిస్తుంది. అందులో పురాతన దేవతలు నిర్మించిన అలాగే రాజులు నిర్మించిన క్షేత్రాలైతే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. పురాతన దివ్యక్షేత్రంగా అలరారుతున్న సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయం సామర్లకోట రైల్వే స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ ఈ స్వామిని శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. అమ్మవారి ఆలయం కూడా, అమ్మవారి కూడా విగ్రహం చాలా నిండైన విగ్రహం. మనం చూసేటప్పుడు మనకు ఆధ్యాత్మికంగా ఎంతో దైవాత్మికంగా కూడా ఆ విగ్రహం కనిపిస్తుందండి. ఈ ఆలయ నిర్మాణం పరిశీలిస్తే ఒకసారి నిజంగా ఇవన్నీ కూడా చాణక్య సాంప్రదాయాలు గోచరిస్తాయి. చాణక్యుల నాటి కట్టిన ఆలయాలేమో ఇవన్నీ చాణక్య సాంప్రదాయాలనైతే పూర్తిగా మనకి ఆ దేవాలయాల ప్రాంగణం, ఆ దేవాలయాల కట్టుబడి అవన్నీ చూస్తే కూడా మనకి అవన్నీ కూడా గోచరిస్తాయండి. దేవాలయం చుట్టూ 18 అడుగుల ఎత్తుగల ప్రాకారం ఉంది. దీనికి 4 వైపులా అందమైన గోపురాలు, 4 గోపురాలు ఉన్నాయండి. ఇవి చాలా అందంగా ఉంటాయి. పురాతనం అయిపోయినప్పటికీ కూడా ఎంతో శిల్పకళా సౌందర్యంతో విలసిల్తూ ఉంటాయి. ఆలయానికి తూర్పు ద్వారం వద్ద కోనేరు, దాని మధ్యలో ఒక మండపం కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన వారు, ఈ స్వామిని దర్శించుకోవాలనుకునేవారు ఇవన్నీ చూడాల్సిన ప్రదేశాలే. ఆలయం చుట్టూ చాలామంది దర్శనం చేసుకుని, స్వామిని దర్శనం చేసుకుని అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుని పని ఒత్తిడిలో వచ్చేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పుడైనా కానీ మీకు వీలైనప్పుడే ఇటువంటి క్షేత్రాలను చూడాలనుకోండి. ముఖ్యంగా కార్తీక మాసం వంటి పర్వదినాల్లో ఈ పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ వారు కూడా బస్సులు పెడుతుంటారు. ఆ బస్సులు పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ బస్సు ఉదయాన్నే బయలుదేరుతుంది. బయలుదేరి సాయంత్రం అయ్యేటప్పటికి క్షేత్రాలన్నీ చూసి రావాలని, స్వామివారు నాడు చూసి రావాలని ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే హడావిడిగా ఆ యాత్ర అయితే సాగిపోతుందండి. మనం నిజంగా ఈ క్షేత్రాలు తనివి తీరా స్వామిని చూడాలంటే ఖాళీ రోజుల్లో, కార్తీక మాసం కాకుండా మిగతా రోజుల్లో మీరు ఈ యాత్రలు పెట్టుకుంటే మనం ప్రశాంతమైన వాతావరణంలో ఆ ఆధ్యాత్మికత అంతా కూడా మనం చూడవచ్చు, ఆలయ చరిత్రను కూడా తెలుసుకోవచ్చు. అటువంటి సమయంలోనే మీరు ఈ టూర్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందండి. ఉత్తర ద్వారం గుండా యాత్రికులు లోపలికి ప్రవేశిస్తారు. అలాగే ప్రాకారం లోపల అమ్మవారు, అలాగే ధ్వజస్తంభం దాటిన తర్వాత పెద్ద నంది, సూర్యనారాయణమూర్తి, విఘ్నేశ్వరుడు, సప్తమాతృకలు, దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి, రామలింగేశ్వర స్వామి, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహిషాసుర మర్దని, మహావిష్ణువు, లక్ష్మీదేవి, చండీశ్వరి, వీరభద్రవల్లి దేవ సమేత, దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వాముల విగ్రహాల్లో ఈ ఆలయాలు పురాతన వైభవాన్ని చాటుతున్నాయి. ఇన్ని చెప్పానండి. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇవన్నీ మనం కార్తీక మాసంలో హడావిడిగా ఆ బస్సు మీదో దేని మీదో వెళ్ళినప్పుడు చూడటానికి వీలవు. వీలైనప్పటికీ కూడా హడావిడి హడావిడిగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా మనకి అంత ప్రశాంతంగా చూడాలంటే ఇబ్బంది కలుగుతుంది. అందుకే నేను చెప్తున్నా, మీరు ఖాళీ సమయాల్లో మీకు సెలవులు వచ్చినప్పుడు ఉద్యోగులైతే ఖచ్చితంగా మీరు ఆదివారం పూట, శనివారం పూట పెట్టుకున్నారనుకోండి. ఇటువంటి ప్రశాంతంగా ఇక్కడున్న స్వాములందరినీ దర్శించుకుని మనం ఏవైతే మన ఇంట్లో కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకోవచ్చండి. అలాగే ఇక్కడ కాలభైరవ స్వామి ఈ ఆలయ క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠితమయ్యాడు. కాలభైరవ స్వామి ఆలయాలు చాలా తక్కువ ఉంటాయండి, ఎక్కడెక్కడో ఉంటాయి, కొన్ని మాత్రమే ఉంటాయి. అటువంటిది ఈ ఆలయానికి ఆయన క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠించడం అంటే చాలా గొప్ప విషయం. ఆలయ నిర్మాణ సమయంలో పనిచేసిన శిల్పులకు మజ్జిగ దానం చేస్తూ వారి దాహాన్ని తీర్చిన గొల్ల మనిషి సేవకు గుర్తుగా గొల్ల స్తంభం ఆలయ వెలుపల పశ్చిమ ద్వారం వద్ద 50 అడుగుల ఎత్తులో ఏకశిలాస్తంభంగా శిల్పులు నిర్మించారు.

నిర్మించారండి. చూసారా ఎంత గొప్ప విషయము. ఆలయాన్ని నిర్మించినప్పుడు ఒక గొల్ల మనిషి అంటే గొల్లయన ఎవరో సేవ చేశారంటే చాలా గొప్పగా, వారందరికీ కూడా అక్కడ పనిచేస్తున్న కార్మికులకి వారందరికీ కూడా మజ్జిగ సరఫరా చేశారంట. మజ్జిగ సరఫరా చేశారన్న ఉద్దేశంతో ఆయన గుర్తుగా ఒక 50 అడుగుల ఎత్తులో ఏక శిలాస్తంభంగా శిల్పులు నిర్మించారు. దీన్నే గొల్ల స్తంభం అంటారు. వసంత నవరాత్రులు మొదలు 4 నెలల కాలం సూర్యకిరణాలు ప్రభాత సమయాల్లో మూల విరాట్నందు, ప్రదోష సమయంలో అమ్మవారి పాదాలపై పడినట్టుగా నిర్మాణం గావించారండి. చూసారు ఎంత. మనకి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, మనకు భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రంలో కూడా కొన్ని పర్వదినం, అది పర్వదినం రోజుని డైరెక్ట్గా సూర్యకిరణాలు స్వామిపై పడటం కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా 4 నెలల కాలం సూర్యకిరణాల ప్రభాత సమయాలు అంటే మనకి భీమవరం వంటి సోమేశ్వర స్వామి క్షేత్రంలో అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇవి పడతాయి, ఇక్కడ మాత్రం 4 నెలల కాలం పాటు సూర్యకిరణాలు ప్రభాత సమయంలో మూల విరాటపైన, అలాగే ప్రదోష సమయంలో అమ్మవారి పాదాలపైన, స్వామివారు అమ్మవారి పాదాలపైన పడినట్టుగా అప్పుడు శిల్పులు ఎంతో గొప్ప శిల్పకళా నైపుణ్యంతో నిర్మించడం కూడా విశేషం. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాలతో పాటు కార్తీక మాసం ఉత్సవాలు జరిగినప్పుడు దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు, భీమేశ్వర జన్మదినం వంటి పూజల్లో ఈ పంచారము భక్తులతో విరాజిల్లుతుందండి. ఎంతోమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, రాష్ట్రాలు దాటి వస్తుంటారు. అంతటి సెంటిమెంట్ స్వామి, అందులో పురాతనమైన కట్టడం, ఈ స్వామిని దర్శించుకుంటే ఎన్నో మంచి పరిణామాలు జరుగుతాయనేది కూడా భక్తుల్లో ఉండటంతో చాలామంది వస్తుంటారండి. ఆ సమయాల్లో వెళితే ఎక్కువ భక్తుల తాకిడి కనిపిస్తుంది మనకి. సామర్లకోట పెద్దాపురం రోడ్లో అతి పెద్దదైన ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాలు రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచాయి. సహజంగా మనకి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న క్షేత్రాలను కూడా మనం దర్శించుకుని వెళ్ళవచ్చు. ఈ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్యుల దివ్యాశిస్సులతో స్వామీజీ అనుంగ శిష్యులు చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్త్రి 1996లో ఈ నిర్మాణాన్ని చేపట్టారంటండి. ఎంతో శిల్పకళా చాతుర్యంలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తోగు లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో శరవేగంతో నిర్మించిన ఈ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని 1989 జూన్లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. చాలా బాగుంటుందండి ఈ విగ్రహం. మీరు ఈ సామర్లకోట కుమార రామ భీమేశ్వర పంచారామ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్నప్పుడు ఈ పెద్దాపురం సామర్లకోట రహదారి రోడ్లోనే ఈ విగ్రహం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన వారు ఈ విగ్రహాన్ని దర్శించుకోవాల్సిందే, చూడాల్సిందే. ఇక్కడే సిద్ధి వినాయకుని ఆలయం కూడా ఉంది. ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు స్వయంవర పార్వతీ అమ్మవారి ఆలయం, శంకరాచార్య విగ్రహాలు నిర్మించడంతో ఇది కంచి మహాసంస్థానంగా రూపాంతరం చెందిందండి. ప్రతి ఏటా మే నెలలో జరిగే హనుమ జయంతి, అలాగే డిసెంబర్లో జరిగే హనుమత్ మధ్వత్వం ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి కూడా వందలాది భక్తులు హాజరవుతారు. ఎంతో ఘనంగా ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తుంటారు. వినాయక చవితి, అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాలు, దత్తాత్రేయ జయంతి, శంకరాచార్య జయంతి, త్యాగరాజ ఆరాధనోత్సవాలు, వేద స్వస్తి వంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా ఘనంగా ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. సామర్లకోట పంచారామ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు ప్రయాణ సౌకర్యం కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రధానమైన రైలు మార్గం కాబట్టి సామర్లకోటకు ఇటు కాకినాడ వెళ్ళే ట్రైన్లు, ఇటు వైజాగ్ వైపు వెళ్ళే ట్రైన్లు, ఇటు విజయవాడ వైపు వెళ్ళే ట్రైన్లు కూడా, ప్రతి ట్రైను ఎక్స్ప్రెస్లు కూడా ఇక్కడే ఆగుతాయండి. అలాగే బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మనకి రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది కాబట్టి విమాన
విమానాశ్రయం విమానం మీద వచ్చేవారు ఇక్కడి నుంచి కూడా ప్రయాణించవచ్చు. రాజమండ్రి నుంచి అయితే 45 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ స్వయంగా తమ వాహనాల పై వెళ్ళే వారికి కూడా రోడ్డు సౌకర్యం చాలా బాగుంటుంది. బస్సు సౌకర్యం కూడా ఎంతో విరివిగా బస్సులు ఉంటాయి కాబట్టి

0: కాబట్టి ప్రయాణం చేసేవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరైతే సామర్ల కోటలోని పంచారామ క్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించి ఆ స్వామిని మీకేమైతే కోరికలు ఉంటాయో కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయనేది సెంటిమెంట్ దేవుడిగా కూడా ఉన్నారు. కాబట్టి ఇంకెందుకండి మరి ఆలస్యం? మీకు ఈసారి సెలవుల్లో మీకు వీలైనప్పుడు మీ పిల్లా పాపలతో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా తీసుకువెళ్ళండి. ఎందుకంటే పెద్దవాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు, పాపం వారిని తీసుకెళ్లే వాళ్ళే తక్కువ అవుతుంటారు. కాబట్టి మీరు మీ నాన్నగారో మీ అమ్మగారో లేకపోతే మా అమ్మగారో తాతయ్య గారో ఉంటారు, మీరు సొంత వెహికల్ మీద వెళ్తే ఇలాంటి వాళ్ళని తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది కలగదండి. అది బస్సు ట్రైనో వేరే అయితే ప్రయాణం కూడా వాళ్ళకి అలసటగా ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళని కూడా తీసుకెళ్ళి కుటుంబ సమేతంగా కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. మరి వెళ్తారు కదా, మరో ఎపిసోడ్తో మీ ముందుంటా సెలవు. మరి
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665858773.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ బిఎంబీ ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: పంటినొప్ప పళ్ళు పాడైపోయాయా

0: నుంచి రక్తం వస్తుందా లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124444.

0: కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చేతకే లవణమ్మ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్

0: Dr. S. Purnachand, MD, Interventional Pulmonologist, Emergency Critical Care Team.
1: Dr. P. Praveen, MS, Orthopedics. Dr. Machavarupu Mahesh, MBBS, DNB, MS, Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS, MS, MCH, Surgical Oncology, FI, MAS, Cancer Surgeon.
2: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Sita Rama Electricals and Electronics, Ahuja Aldridge Showroom, Bhimavaram. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశం, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 77 96 23 7295.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఇరటి కథానిక కార్యక్రమంలో సామాంపాతు సరస్వతి కథ వింటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ విద్యార్థులంతా ముక్త కంఠంతో ఆలపిస్తుంటే పాఠశాల ప్రాంగణంలో లయబద్ధంగా ప్రతిధ్వనిస్తోంది శ్లోకం. అది చెవిని సోకుతుంటే ఐస్ ఫ్రూట్ చప్పరిస్తున్నంత కమ్మగా ఉంది రాముకి. స్కూల్లోని జారుడు బండనెక్కి జారుతున్నంత సంబరంగానూ ఉంది. తలమీదున్న ఇసుక తట్ట బరువుగా ఉన్నా నిగ్రహించుకుంటూ క్షణకాలం శ్లోకముగ్ధుడై గేటు దగ్గరే నిలబడిపోయాడు. సామాంపాతు సరస్వతి నిశేష జాడ్యాపహ, శ్లోకం పూర్తయిపోయింది. అయినా రాముకి అడుగు ముందుకు పడలేదు. అరుదుగా ఆకాశంలో విరిసే హరివిల్లన్నా, నిత్యం యదగదిలో నినదించే సరస్వతి స్తోత్రమన్నా వాడికి ఎంతో ఇష్టం. శ్లోకాల మాధుర్య మహిమో లేక అనునిత్యం వింటుండం వలనో కాని ఆ శ్లోకాలు కంటతా వచ్చేవాడికి. ఒరే రాము, సరస్వతి స్తోత్రం చెప్పరా అని ఎవరైనా అడిగితే గొక్క తిప్పుకోకుండా ఉత్సాహంగా ఇట్టే చెప్పగలడు. కాని ఎవరూ అడగరు. పని సరిగ్గా చేయడం లేదంటూ మేస్త్రి కేకలేయడం తప్ప అదే దిగులువాడికి. రాముకి తెలుగు అక్షర పరిజ్ఞానం ఉంది. సమయం చిక్కినప్పుడల్లా ఇసుక కుప్పలపై వేలుని కలెల్లా మలుచుకుని తప్పు ఒప్పు శ్లోకాన్ని రాసే ప్రయత్నం చేస్తుంటాడు. బాల్యాన్ని రక్షిద్దాం, బడిలో చేర్పిద్దాం అనే ప్రభుత్వ

నినాదపు చాయిలేవి దరిచేరని బాల కార్మికుడు వాడు. స్కూల్ ప్రక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ కి వర్క్ చేస్తున్నాడు. శ్రావ్యంగా వినిపించే శ్లోకాలు, తదితర ప్రార్థనా గీతాలే తప్ప ఆ స్కూల్లో ఏం జరుగుతుందో రాముకి కనిపించదు. ఆ సమయానికి స్కూల్ గేట్లు మొయ్యబడి ఉంటాయి. ప్రార్థన ముగిసి విద్యార్థులంతా బిలబిలామంటూ తరగతి గదుల్లోకి వెళుతుంటే తల మీద తట్టతో తను మాత్రం శూన్య మనస్కుడై ముందుకు నడిచాడు. సడన్ గా అప్పుడు వినిపించిందొక శబ్దం. తల మీద తట్ట కదలకుండా కనురెప్పల్ని లేవనెత్తి దూరంగా ఆకాశం వంక చూశాడు. ఉరుమేమోనని. అదేం కాదు, వాతావరణంలో అసలు ఛాయలేవీ లేవు. వర్క్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గర నుండి సన్నగా ఏదో కలకలం. అప్పుడు తట్టిందా చిన్ని బుర్రకి. ఏదో జరిగిందనుకుంటూ తల మీదున్న ఇసుక తట్టని గబాల్న కింద పడేసి తుఫానులా ఆ వైపుకు ఉరికాడు. ఒకవైపు బిల్డింగ్ మూడో అంతస్తుకి ఎలివేషన్ వర్క్ జరుగుతోంది, మరొకవైపు లోపలి గదుల్లో సిమెంట్ పూతలు. అలా వర్కర్స్ రెండు జట్లుగా విడిపోయి పని కొనసాగిస్తున్నారు. నిలువెత్తు వాసాలకు బిగించిన పరంచాల మీద నిలబడిన నలుగురు ఎలివేషన్ పనులు నిమగ్నమైపోయారు. పరంచాలకి వాసాలకి కట్టిన తాళ్ళి వదిలయ్యాయా, తెగాయా, లేక వాసాల కర్రలే ఫీల్డ్ని విరిగాయో కాని ఊహించని ప్రమాదం జరిగిపోయింది. పరంచాల పైనున్న పనివాళ్లు వారు వేస్తున్న కేకలకి లోపలి గదుల్లో పనిచేసుకుంటున్న మిగతా వర్కర్స్ భీతిల్లి బయటకు పరిగెత్తుకు వచ్చారు. రాము ప్రమాదస్థలికి చేరుకునేసరికి చిన్నా అని అరుస్తున్నారెవరు. కంకర రాళ్ల కుప్పమీద కూర్చుని రాళ్లతో ఆడుకుంటున్న మూడేళ్ల పిల్లవాడి మీద పడింది రాము దృష్టి. సరిగ్గా వాటికిందే తానున్న కుప్పకూలుతున్న వాసాలు పరంచాల్ని గమనించే స్థితిలో లేడా పిల్లవాడు. దేహధూళితో కచభారంతో నోలులవ్రేళ్లులా పాలబుక్కలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుంటే పరమాత్మలు. ఓ చిరుతిల్లారా అన్న శ్రీశ్రీ శైశవ గీతి చందాన సర్వం మరచి తన లోకం తానే ఆటలాడుకుంటున్నాడా కుర్రాడు. ఆ దృశ్యం కంటపడ్డాక ఆ చిన్న బుర్రకి ఏం తట్టిందో మరి. బటన్ నొక్కిన మరుక్షణం చకచకా పనిచేసుకుపోయే కంకర మిషన్లా ముందుకు దిమికాడు రాము. ఓరి పొలగా, ఏం పోయేకాలం వచ్చిందిరా నీకు, అటురుకుతున్నావ్. వెనుక నుండెవరో తనను ఉద్దేశించి బిక్కరిగా అరుస్తున్నా రాము పట్టించుకోలేదు. అటు తిరిగి చూడనూ లేదు. ఆ బిల్డింగ్ ఓనర్ సైతం ఎవరూ తరుముతున్నట్లు తన వెనకాలే పరిగెత్తుకు వస్తున్నా తాము గమనించే స్థితిలో లేడు. చుట్టుప్రక్కల నుండి జనం కూడా పోగయ్యారు. కనురెప్ప మూసి తెరిచేంతలో ఇసుక, కంకర, సిమెంట్లని తనలో కలుపుకుని వాటిని మిక్స్ చేసే యంత్రంలా చిన్నపిల్లవాడిని తన వైపు లాగాడు రాము. లేకపోతే అంతెత్తు నుండి నేలకోలుతున్న వాసాలు పరంచాలు తదితర వస్తువుల కింద పడి నలిగిపోయేవాడే. వెంట్రుక వాసులో ప్రమాదం తప్పిపోయినా మరొక ఘోరం జరిగిపోయింది. రాముని కూడా వదల్లేదు. కనురెప్ప మూసి తెరిచేంతలు సీను తారుమారయ్యింది. రాముతో పాటు బలమైన గాయాలైన మిగతా వర్కర్స్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అమ్మా అంటూ హృదయ విదారకంగా రాము చేసిన ఆక్రందన అక్కడి వాళ్లందరి హృదయాల్ని కలచివేసింది. ఇదిగో ఈ కుర్రాడే మన చిన్నాని యాక్సిడెంట్ నుండి కాపాడింది, చెయ్యెత్తి రామును చూపిస్తూ భార్యతో అన్నాడు శ్రీకర్. బెడ్ మీద రాము నిస్తేజంగా పడుకునున్నాడు. గ్లూకోజ్ ఎక్కుతోంది. శరీరంపై అక్కడక్కడా బ్యాండేజెస్. రాము అంటూ పిలిచాడు శ్రీకర్. అనస్థేషియా దిగుతున్నట్టుంది. మత్తు వీడి సుదిమెత్తగా కనురెప్పలు తెరిచాడు. ఎదురుగా బిల్డింగ్ యజమాని శ్రీకర్. బాబు మంచిగున్నాడా అయ్యా? యాక్సిడెంట్ అనంతరం రాము మాట్లాడిన తొలిమాటది. ముద్ద ముద్దగా ఉన్నాయి మాటలు. ఆ మాటకి ప్రక్కనున్న శ్రీకర్ భార్య సరస్వతికి బాధ కలిగింది. చిన్నవాడయ్యాడు కాని తన బిడ్డని రక్షించినందుకు చేతులెత్తి మొక్కేది. బానే ఉన్నాడు, నీకెలా ఉంది అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. నొత్తుందయ్యా, వాడి మాటకంటే కళ్లల్లోని దైన్యం
కట్టిపడేసింది.

దంపతుల్ని. తగ్గిపోతుందిలే అంటూ ఓరడిస్తూ అటూ ఇటూ పరికించి చూసింది సరస్వతి. ఏరా, మీ అమ్మా నాన్న ఎవరూ కనిపించట్లేదు, మీ వాళ్ళెవరికి ఈ విషయం తెలీదా అని అడిగింది మళ్ళీ. వాడి కనుపాపల ఉపరితలాల మీద సన్నగా కన్నీటి తెర. సరస్వతి వేసిన ప్రశ్నకి రాముకి బదులుగా శ్రీకర్ బదులిచ్చాడు. వీళ్ళది ఆంధ్ర, ఏడాది కింతని వీళ్ల యజమాని తీసుకొచ్చాడు తెలంగాణకి. అందరికీ డబ్బుతో పాటు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడు. అరే పాపం నొచ్చుకుంటూ, అయిన ఇదంతా మీ వల్లే జరిగింది, చిన్నాన్ని మీ చెంతే ఉంచేసుకుంటే సరిపోయేది, మన వాడి వలన ఈ కుర్రాడికి అనవసరంగా ప్రమాదం జరిగింది అంది సరస్వతి. జరిగిందేదో జరిగిపోయింది, తెచ్చిన ఫ్రూట్స్ అయితే వాడికివ్వు చెప్పాడు శ్రీకర్. భార్య వద్దన్న కన్స్ట్రక్షన్ దగ్గరకు తీసుకెళ్లి బాబుని నిర్లక్ష్యంగా వదిలివేయడం తన పొరపాటే అనుకుంటూ చేతులోని క్యారీ బ్యాగ్ని వాడి పక్కన పెడుతూ, రాము తీసుకో, ఇవన్నీ నీకే అంది వాడితో. సరేనన్నట్టు తలుపాడు. వెళతామని వాడితో చెప్పి బలమైన గాయాలైన మిగతా ఇద్దరు వర్కర్స్ని పక్క బెడ్స్ దగ్గరికెళ్ళి పరామర్శించి వెనుతిరిగారు. పాపం ఆ పనికుర్రాడికి ఏమైనా గిఫ్ట్ లాంటిది ఇద్దామండి అంటూ రాత్రి భోజనాల దగ్గర భర్తని కదిపింది సరస్వతి. తల పంకిస్తూ, ఏమిద్దాం, డ్రెస్ కుట్టిద్దామా, డబ్బిద్దామా? భార్య ప్రపోజల్ని అంగీకరిస్తూ శ్రీకర్ అడిగాడు. మీ ఇష్టం, నిర్ణయాన్ని భర్తకే వదిలేసింది. ప్రపోజల్ నీది, నువ్వు ఓకే అంటే నేను ఓకేనే. క్యాష్ ఇస్తే ఖర్చు అయిపోతుంది, డ్రెస్ కుట్టిస్తే సముచితంగా ఉండదేమో. వాడు చేసిన పనికి కలకాలం గుర్తుండిపోతాడు మనకి, అలాగే మనం అందించే సహాయం వలన వాడి మనసులో మనం చిరస్థాయిగా నిలిచిపోవాలి అంది సరస్వతి. వాడికి మనమే సాయం చేస్తాం గాని ఎంతో కొంత క్యాష్ ఇద్దాలి, తన నిర్ణయం చెప్పాడు శ్రీకర్. దీనికి ఇంతగా తలలు బ్రద్దలు కొట్టుకోవడం దేనికి, కానీ ఒక పని చేద్దాం, వాడిని అడుగుదాం వాడికి ఏం కావాలో అంటూ సూచించింది సరస్వతి. అంగీకారంగా శ్రీకర్ తలుపాడు. మరుసటి రోజు సరస్వతి బలవంతం మీద ఆమెతో హాస్పిటల్కి వెళ్లాడు శ్రీకర్. రాముని పలకరించి నొప్పు గురించి తెలుసుకున్నాక నీకేమైనా కావాలా అని అడిగింది సరస్వతి. వద్దన్నట్టు తలుపాడు. సరిగ్గా అర్థం చేసుకోలేదేమోనని అంటే, తినడానికేవైనా ఆడుకోవడానికేవైనా మరేదైనా కావాలంటే అడుగు అంది. శ్రీకర్ మౌనంగా నిలబడ్డాడు. వాడేం మాట్లాడలేదు. వాడి నుండి జవాబు రాకపోవడంతో దగ్గరగా వెళ్ళి ఉంగి తల నిమురుతూ అంది, పర్లేదు చెప్పరా అని. నీకేమైనా కోరుకుంటే చెప్పు రాము, ఈసారి శ్రీకర్ అడిగాడు. రాము ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. దూరాన ఉన్న అమ్మే గుర్తుకొచ్చిందో, జరిగిన ప్రమాదం తాలూకు గాయమే మిలిపెట్టిందో, ఆ చిన్నారి కనుకొనల నుండి అశ్రుకణాలు జాలివారాయి. అరరే ఏడుస్తున్నావా, అయితే మేం వెడతాం అంది. చప్పున కన్రెప్పలు మూసి దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. అయ్యా, నాకు సదుకోవాలనుంది సంశయిస్తూనే ఎలాగూలా గొంతు పెగిల్చాడు. అది విని అవాక్కయ్యారిద్దరు. ఊహించని సమాధానమది. క్షణకాలం నిశ్శబ్దం. బడికి పోతానంటే శతకబాది మా అయ్యా అవ్వ మేత్రితోని ఏడికి పంపిందయ్యా, నాదు సదుకోవాలనుందయ్యా చెబుతూనే ఆపుకోలేకపోయాడు. వాడి కళ్ళు నీటి చెరిమలయ్యాయి. సరే సర్లే, అంతే కదా, చదువుకుందుకులే, మేం చదివిస్తాం. సరే సర్లే, అంతే కదా, చదువుకుందులే, మేం చదివిస్తాం అంటూ మాటిచ్చింది సరస్వతి. శ్రీకర్కి సరస్వతి మాటలు రుచించలేదు. వాడిని మనమెలా చదివిస్తాం, వాడు లేబర్గా వచ్చాడు, వాడి పేరెంట్స్తో మాట్లాడాలి, మేస్త్రిని ఒప్పించాలి. మొదటిది రిస్క్తో కూడుకున్న పనైతే రెండవది ఖర్చుతో ముడిపడింది, కుదిరే పనైనా సరు లోకంతుకుతో అన్నాడు శ్రీకర్. పెళ్లైన 12 ఏళ్ల కలిగిన నెలసండి చిన్న, నా పంచ ప్రాణాల్ని ప్రాణాలతో మనకిచ్చాడండి వీడు, ప్లీజ్ నా మాట కదనకండి అభ్యర్థించింది సరస్వతి. భర్త మౌనంగా ఉండిపోవడంతో చిన్న పుట్టకముందు ఇక పిల్లలు పుట్టలేమోనని ఎవరైనా అనాథని చేరదీయాలని కూడా అనుకున్నాం. అలాంటిది ఒక అబాక్యుడి కోరిక తీర్చడానికి వెనకడతారేం, వీడికి చేసే విద్యాదానం పాపం వాడి భవిష్యత్తుని మార్చివేస్తుందిగా, కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. చివరికి శ్రీకర్ కరిగిపోయాడు. ఓకే సరు అంటూ ఒప్పుకున్నాడు. భర్తకి థ్యాంక్స్ చెప్తూ, రాము నీ ఆరోగ్యం బాగయ్యాక చదువుకుందాం, మీ మేస్త్రిని అయ్యగారు కలుస్తారు, మీ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడే వీడంతో లేదో కూడా తెలుసుకుంటారు, ముందు మందులైతే సరిగ్గా వేసుకో
అంటూ రాముకి హామీ ఇచ్చింది సరస్వతి.

0: సరస్వతి. సాక్షాత్తు సరస్వతీదేవి వరమిచ్చినట్టు అనిపించింది వాడికి. చేతులెత్తి నమస్కరించాలనుకున్నా వీలులేని పరిస్థితి. గాయమై కుడి చేతికి కట్టు, ఎడం చేతికేమో యథావిధిగా నీడెల్. వాడి కళ్ళల్లో కృతజ్ఞత, ముఖంలో ఆనందం. సరస్వతి చూపుల్ని దాటిపోలేదు. ఇక పడుకో అని చెప్పి భర్తతో నిష్క్రమించింది అక్కడి నుండి. ఇద్దరూ ఆ జనరల్ వార్డు దాటి వెళుతుంటే రౌండ్స్కి వచ్చిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎదురయ్యాడు. విష్ చేసి రాము హెల్త్ గురించి వాకప్ చేశాడు శ్రీకర్. ఐఎమ్ సారీ, ఆ కుర్రాడు కుడి బొటనవ్రేలు బాగా దెబ్బతింది. యాక్సిడెంట్ మూలన రుజురుచ్చయింది. బహుశా ఫ్యూచర్లో ఆ వేలు పనిచేయకపోవచ్చు, వాడికి ఏ విధంగానూ ఉపయోగపడకపోవచ్చు అంటూ ముందుకు కదిలాడు. డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యారిద్దరు. ఇదేంటండి, మనమేం మంచి కార్యం తలపెట్టినా ఇలా చుక్కెదురవుతోంది. హాస్పిటల్ నుండి బయటకు నడుస్తూ వాపోయింది సరస్వతి. ఇప్పుడేమైందని ప్రశ్నించాడు శ్రీకర్. ఏమైందంటారేంటండి, బొటన వేలు పనిచేయకపోతే వాడెలా రాస్తాడు, చదువేలా కొనసాగిస్తాడు? పిచ్చి సరు, కుడి చేయి కాకపోతే ఎడం చెయ్యి, రెండు చేతులు వీలు కాకపోతే కాళ్ళున్నాయిగా. ఎంతమంది అలా విద్యావంతులవటం పేపర్లు చూడలేదు. చదువుకోవాలనే జిజ్ఞాస వాడికి ఉండాలి, కానీ ఈ లోపం ఒక లెక్క అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఎలాగైనా వాడికి అక్షర జ్ఞానం కలిగేలా చెయ్యమని ఆ సరస్వతీదేవిని మనసులో ప్రార్థించింది సరస్వతి. వినంతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో సామాంపాతు సరస్వతి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులకి లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాట గురించి తెలుసుకోవాలంటే పాటలోని మాటల కూర్పును మాతువు అని, సంగీత కూర్పును ధాతువు అని అంటారు. మాటల కూర్పును, సంగీత వరుసను తానే చేయగలిగిన వాడు వాగ్గేయకారుడు. ధాతు మాతు కల్పనా దక్షులైన వారి నుండి వెలువడినవే అలనాటి నుండి ఈనాటి వరకు వచ్చిన పాటలు. మొదట్లో గ్రాంధిక భాషలో వచ్చిన పాటలు ఆ తర్వాత దశలో రానురాను సరళమై లలితమైన వాడుక భాష వైపు పయనించాయి. పామరుడికి అర్థమయ్యే భాషలో పాటలు పయనిస్తూనే ఉన్నాయి. అలనాటి పాటలు వినాలంటే మీరు మెచ్చే ఆణిముత్యాలు కార్యక్రమం వినండి.
1: పంటినొప్ప, పళ్ళు పడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మరిన చిగుళ్లకు డీపిక్.

0: ఫౌండేషన్ ట్రీట్మెంట్ చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి.
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.
2: ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం విచిత్ర బంధం. 1972 విడుదలైన ఈ చిత్రంలో పి సుశీల రామకృష్ణ గానం చేసిన వయసే ఒక పూలతోట పాట వింటారు. గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: டாக்டர் மாற்றவரப்பு மகேஷ், எம்பிபிஎஸ் டிஎன்பி, எம்எஸ் நியூரோ சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி, எம்பிபிஎஸ் எம்எஸ், எம்சிஎச் சர்ஜிக்கல் ஆங்காலஜி, எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜேபி ரோட், பீமவரம்.
2: కేవి మహాదేవన్ స్వరపరిచిన వయసే ఒక పూలతోట పాట విన్నారు కదా. తర్వాత పాట సి వైకుంఠరామ శర్మ దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ జంటగా 1972 విడుదలైన చిత్రం శాంతి నిలయం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పాడిన ఆత్రేయ గీతం వింటారు. ఎస్పి కోదండపాణి స్వరపరిచిన మీరు వినబోయే పాట మనిషి ఎప్పుడు పుట్టాడు, మనసెప్పుడు ఇచ్చాడు. మరి పాట విందామా?

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల

నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. ఎస్పి కోదండపాణి సంగీత నిర్వహణలో ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట 1973లో బాపు రమణల అపూర్వ సృష్టి అందాల రాముడు. అక్కినేని నాగేశ్వరరావు లత ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి కురిసే వెన్నెల్లో పాట వింటారు. సి నారాయణ రెడ్డి రచనకు కెవి మహాదేవన్ స్వరాలు అందించారు. రామకృష్ణ పి సుశీల గానం చేసిన ఈ పాట వినండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్,

0: ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. కేవి మహాదేవన్ సంగీతం అందించిన కురిసే వెన్నెలలో పాట విన్నారు కదా. తర్వాత పాట కె హేమా భారదరరావు దర్శకత్వంలో కృష్ణరాజు జమున ప్రధాన తారాగణంగా 1973లో విడుదలైన చిత్రం ఇంటి దొంగలు. ఈ చిత్రం నుంచి కొండపైన వెండివాన పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి, గానం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఎస్పి కోదండపాణి స్వరపరిచిన కొండపైన వెండివాన పాట విన్నారు కదా. ఇప్పుడు కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు, శారద జంటగా నటించిన చిత్రం ఇదా లోకం. కెఎస్ ప్రకాశ్రావు కుమారుడైన కె రాఘవేందర్రావు ఈ చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేశారు. 1973లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఘంటసాల బి వసంత గానం చేసిన నిత్య సుమంగళి నీవమ్మ పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చక్రవర్తి స్వరపరిచిన నిత్య సుమంగళి నీవమ్మ పాట విన్నారు కదా. తర్వాత పాట కన్న కొడుకు చిత్ర నుంచి తింటే గారెలే తినాలి పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు, వి మధుసూదన్ రావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి జంటగా నటించారు. మరి పాట విందామా?

0: 90.4
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. వెల్కమ్ టు మహిళ. ఫోన్ల దగ్గర నుంచి కార్ల వరకు అన్నీ స్మార్టే. ప్రపంచమే స్మార్ట్ మంత్రం పఠిస్తుంటే వంటగదిలో మీరు మాత్రం స్మార్ట్గా ఎందుకు వ్యవహరించకూడదు?

దానివల్ల వంట త్వరగా పూర్తవడమే కాకుండా అధిక శ్రమ కూడా ఉండదు. అందుకే మీకోసం కొన్ని స్మార్ట్ టిప్స్. బాదం గింజల పొట్టు త్వరగా రావాలంటే వాటిని వేడి నీళ్లలో పావుగంట నానబెట్టాలి. పంచదార డబ్బాలో 3 లేదా 4 లవంగాలు వేస్తే చీమలు దరిచేరవు. బిస్కెట్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బిస్కెట్లను ఉంచే డబ్బా అడుగున బ్లాటింగ్ పేపర్ వేయాలి. యాపిల్ను కోయగానే రంగు మారుతుంది, అలా కాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసాన్ని కోసిన భాగం మీద రాయాలి. తోటకూరను అల్యూమినియం ఫాయిల్తో చుట్టి రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. మాడిపోయిన గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేడి నీళ్లు పోసి 5 నిమిషాల తర్వాత కడిగితే మాడిపోయి గిన్నె శుభ్రమవుతుంది. కారం డబ్బాలో చిన్న ముక్క ఇంగువ వేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. చెక్క పీట మీద తరిగితే చాకు మొద్దుబారదు. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ వాడడం వల్ల చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఆహారం ద్వారా మీ పొట్టలోకి చేరే అవకాశం ఉంటుంది. అందుకని చెక్క బోర్డు వాడకం ఉత్తమం. కొత్తిమీర పుదీనాలను ఎండబెట్టి పొడి చేసుకుంటే కూరల్లో వాడుకోవచ్చు. గుడ్డు పైన పెన్తో చిన్న రంధ్రం చేస్తే గుడ్డు ఉడికాక పొట్టు తేలికగా వస్తుంది. వెల్లుల్లి పొట్టు తీయాలంటే వేడి చేసి తీయాలి. పచ్చిమిర్చి తొడిమలు తీసి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ను 1/2 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచాక వేడి నీళ్లలో ముంచిన కత్తితో కోయడం వల్ల సులభంగా కట్ చేయొచ్చు. మిగిలిపోయిన ఇడ్లీ దోశ పిండి పులవకుండా ఉండాలంటే వాటిపై తమలపాకును ఉంచాలి. విన్నర్ కథ లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఆఫీస్ లో వర్క్ చేస్తూ గంటల తరబడి ఒకే చోట అలాగే కూర్చోవడం చాలా మందికి అలవాటు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ముఖ్యంగా ఫిట్నెస్ తో ఉండాలని కోరుకునే వారు ఈ అలవాటును ఎంత వదిలించుకుంటే అంత మంచిది. దానికి మార్గం సింపుల్. కుర్చీకి అతుక్కుపోయి కూర్చోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఎక్కువసేపు కూర్చోవడం గురించి కింగ్స్ కాలేజ్ లండన్ అధ్యయనకారులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. ఎక్కువ గంటలు అలాగే కూర్చోవడం వల్ల వ్యాయామాలు చేసినా ఫిట్నెస్లో గానీ ఆరోగ్యంలో గానీ మంచి ఫలితాలు కనపడవని వీరు అంటున్నారు. వ్యాయామాల కంటే కూడా కూర్చునే సమయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుందని వీరు నొక్కి చెబుతున్నారు. ఈ సమస్యని అధిగమించడానికి ఎలాంటి నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు? వాటిలో ఆఫీస్లో సిట్ స్టాండ్ డెస్క్లు ఉండాలని వీటిలో ఒకటి. ఎవరికి వారు సిట్టింగ్ టైంను తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఎక్కువసేపు కూర్చున్నామని హెచ్చరించొద్దని వ్యక్తులు నడిచేలా ప్రోత్సహించడానికి సూచిస్తున్నారు. విన్నర్ కదిలిసినాస్. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్, లిజ్నిట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పర్ఫ్యూమ్ బాటిల్స్ పలు ఆకారాల్లో భలే అందంగా ఉంటాయి కదా, అందుకే పర్ఫ్యూమ్ అయిపోయినా సరే వాటిని బయట పడేయాలంటే మనసు ఒప్పదు. మనసు ఒప్పనప్పుడు ఆ పని చేయడం ఎందుకు, సింపుల్గా వాటిని ఫ్లవర్ వాజిల్గా మార్చేయండి. అది ఎలా అంటారా, ముందుగా సీసా మూత బయటి వైపు ఉన్న క్యాప్ను లాగేయాలి, అది సులభంగానే వచ్చేస్తుంది. తరువాత సీసా మూతను తీసేందుకే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ మూత కూడా తీసేశాక సీసాలో పర్ఫ్యూమ్ అరోకరా ఉన్నా తీసేయాలి. ఆ తర్వాత సీసాను సబ్బు, గోరువెచ్చటి నీళ్లతో శుభ్రంగా బాగా కడిగేయాలి. అలా కానీ చేయకపోతే ఆ సీసాలో ఉంచిన పూలు వాడిపోతాయి. శుభ్రం చేశాక నీళ్లు పోసి కాడలతో సహా పూలను సీసాలో ఉంచాలి. అందమైన పర్ఫ్యూమ్ బాటిల్లో అమరిన పూలు మనసును మైమరిపించడం ఖాయం. ఈ పూల వేసుకు ఇంకాస్త గ్లామర్ జోడించేందుకు సీక్వెన్స్ మెరుపులను వేజ్లో నీళ్లలో వేయచ్చు. మరో విషయం ఏమిటంటే పర్ఫ్యూమ్ బాటిల్లో పూలకు బదులుగా అగరత్తులు కూడా ఉంచవచ్చు. ఖాళీ అయిన పర్ఫ్యూమ్ బాటిల్లో మరోలా కూడా ఉపయోగించవచ్చు. పర్ఫ్యూమ్ అయిపోయినా సువాసనలు మాత్రం సీసాను అంటే ఉంటాయి. అందుకని వార్డ్రోబ్లో ఈ సీసాను ఉంచితే మీ బట్టలు కూడా పరిమళాలను వెదజల్లుతాయి. విన్నర్ కథ లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనం

జనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. శ్రీ లక్ష్మీ హాస్పిటల్.

0: సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం డ్రాగన్ చిల్లీ మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మష్రూమ్స్, జీడిపప్పు, కార్న్ఫ్లోర్, మైదా, వెల్లుల్లి తరుగు, ఎండుమిరపకారం గుజ్జు, ఎండుమిర్చి తునకలు, అల్లం తరుగు, టొమాటో సాస్, సోయా సాస్, ఉల్లిపాయ, ఉప్పు తగినంత. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మష్రూమ్లను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా తయారీకి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వెల్లుల్లి, అల్లం తరుగు, ఉల్లి ముక్కలు, ఎండుమిర్చి తునుకలు వేయించాలి. అవి వేగాక ఎండుమిరపకారం గుజ్జు, టొమాటో, సోయా సాస్లు వేయాలి. ఇందులో కొన్ని తెల్ల మిరియాలు వేసి రుచి కోసం తగినంత ఉప్పు వేయాలి. 1 గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, ఉప్పు వేసి కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. అందులో మష్రూమ్స్ కలపాలి. తర్వాత 1 పాన్లో వేయించడానికి సరిపడా నూనె వేసి మష్రూమ్స్ను డీప్ ఫ్రై చేయాలి. ఈ మష్రూమ్స్ని ముందే తయారు చేసుకున్న మసాలా ప్యాన్లో వేసి కలపాలి. సన్నటి మంటపై మష్రూమ్స్ను మసాలా పట్టేంత వరకు కలపాలి. పాన్ను స్టవ్ మీద నుంచి దించేటప్పుడు జీడిపప్పు వేయాలి. అంతేనండి, డ్రాగన్ చిల్లీ మష్రూమ్స్ రెడీ అయిపోతాయి. గార్లిక్ సాస్తో కలిపి తింటే హాట్ హాట్గా చాలా బాగుంటాయి. విన్నర్ కదా లిసినర్స్. తిరిగి ప్రసారమయ్యే మహిళా ప్రోగ్రాంలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: FM 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే హర్షి. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో నేరుడు పండుతో నిండైన ఆరోగ్యం అంటండి, దాని గురించి విశేషాలు తెలుసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గాని అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తినందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక పండే కాదు, ఆకులు బేరేడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టార్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలం. నేరేడు పండు ఆరోగ్యానికి మంచిది. ఔషధ గుణాలు కలిగిన చెట్టు అది. ప్రతి 100 గ్రాముల నేరేడులో ప్రోటీన్స్ 0.07%, క్రొవ్వులు 0.3%, ఖనిజాలు 0.04%, నారం 0.9%, పిండి పదార్థాలు 15 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 15, ఐరన్ 1.2.

విటమిన్ సి 18 మిల్లీగ్రాములు ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు ముఖ్యమైనవి. నేరేడులో ఉన్న ఆమ్ల గుణం వల్ల దీని జామ్లు, వెనిగర్, సాండీస్, ఆల్కహాల్, తక్కువ శాతం ఉండే వైన్ల తయారీలో వాడుతుంటారు. నేరేడు పండ్లు ఆరోగ్యానికి బహువిధాలుగా ఉపయోగపడతాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రదాయిని అని పిలుస్తుంటారు. ఈ ఆరోగ్య ఫలప్రదాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా? మరి ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవన్లో ఒక షార్ట్ బ్రేక్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి నేరేడు పండులో ఆరోగ్య ప్రయోజనాల విషయాలకు వస్తే, నేరేడు పండు డయాబెటిక్ కి చాలా మంచిదంటండి. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ ఉంచడమే కాదు, సాధారణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలను, తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి, గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది. నేరేడు పండ్లలో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. 100 గ్రాముల పండ్లలో 55 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వారిలో కొన్ని పోషకాహార లోపం వల్ల గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే ముదురు రంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమాటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్ మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి, దంత సమస్యలను నివారిస్తుంది. నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్ళను తీసుకునే వారిలో పళ్ళు, చిగుళ్ళు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ళ వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మివేస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది, శరీరంను డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. వేసవిలో వేడి వాతావరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతుంది, అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది. చర్మ సంరక్షణ, స్కిన్ ర్యాషెస్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది. నేరేడు గింజలను పౌడర్ చేసి ఆ పౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలు నివారించబడతాయి, వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్ధాప్యం ఆలస్యం చేస్తుంది. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉన్నది, అలాంటి అనారోగ్యాల నుండి కాపాడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నేరేడు పండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడమే కాక రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు విటమిన్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి నేరేడు పండు నుండి ఆరోగ్య ప్రయోజనాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేరేడులో విటమిన్ ఏ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్ళు, చర్మం ఆరోగ్యానికి మంచివి. ఎముకలను బలంగా ఉంచుతుంది. నేరేడు పండ్లలో ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు విటమిన్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి శరీరంలో ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా, ప్రొకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది. దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత

రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్ళు తరచుగా తింటుంటే రోగ నిరోధక శక్తి పెరిగి శ్వాస సంబంధ రోగాలు దూరం అవుతాయి. హిమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. అన్నమలై యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ఈ నేరేడు పండ్లు శరీరంలో హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుందని నిర్ధారించారు. ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఐరన్ ఈ రెండు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యంగా ఉండటానికి బాధ్యత కలిగిన న్యూట్రిషన్స్. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. నాచురల్ గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మెమరీ పవర్. ఒక టేబుల్ స్పూన్ జామున్ జ్యూస్ లో తేనె ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. డయేరియాను నివారిస్తుంది. నేరేడు ఆకులను ఆయుర్వేద చికిత్సలో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోనే వైద్యపరమైన గుణాల వల్ల ఇది డయేరియా మరియు అల్సర్ వంటి జబ్బులను నివారిస్తుంది. గాయాలను మాన్పుతాయి. పూర్వకాలంలో చీమితో నిండిన గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడేవారు. ఈ ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ నయం చేసే గుణాలుంటాయి. మరి నేరేడు పండు నుండి మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది. ఇలాంటప్పుడు 4-5 నేరేడు పళ్ళను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. నేరేడు పండ్లలో బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పౌడర్ వేసి తీసుకుంటే ఎసిడిటీ తగ్గిస్తుంది.
2: కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
1: కాలేయం పనితీరును మెరుగుపరచడంలో వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. హెమరాయిడ్స్. నేరేడు పండ్లను క్రమం తప్పకుండా 2-3 నెలలు తీసుకుంటే హెమరాయిడ్స్ వల్ల రక్తస్రావంను నివారిస్తుంది. బెడ్ వెట్టింగ్. చిన్నపిల్లలు రాత్రులు బెడ్ వెట్టింగ్ చేస్తుంటే 1/2 టేబుల్ స్పూన్ నేరేడు గింజల పౌడర్ను నీళ్లలో మిక్స్ చేసి రోజుకు 2 సార్లు ఇవ్వడం వల్ల 2-3 వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు. మూత్ర సంబంధ సమస్యలకు నేరేడు పళ్ళు ఉపయోగపడతాయి. మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతున్నారు. అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయంటున్నారు. మరి నేరేడు పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇవాళ తెలుసుకున్నారు కదా. రేపు ప్రసారమయ్యే ప్రోగ్రాంలో మరికొన్ని ఆరోగ్య విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4. పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్ రసాయనక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
2: కెమికల్ వరం పోవడం

0: తోటకళ వందు
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేము. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం తాజాదనం నిలుస్తాయి.
2: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పుధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ళ తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి, కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని విడివిడిగా గాని తయారు చేస్తాము. కావలసిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
2: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి.

0: మూడు రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. విశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: రెండు వారాల తర్వాత పచ్చి బోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి

0: బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్వేష్తో గానీ, ముస్లిన్ గుడ్డతో గానీ, దోమతెరతో గానీ పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ల చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గానీ మరేదైనా మూత్రంలో గానీ కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టిగాని, జల్లెడ పట్టిగాని, బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని, దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో 1 గంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. మూడు లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు.

0: రెండు కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
2: இந்த தொழில நாங்க பண்ணிட்டு இருக்கோம். 100 பேர் சேர்ந்து
0: மீ அவசரాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంత కాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధ ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని, తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో.

0: మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి

0: సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9667-4258.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైం పాస్. మరీ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి. ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4.
1: కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-237-295.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
4: నమస్తే అమ్మా, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: పుల్పాటి వెంకటేష్, మైదనాథ్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం.
0: ఎలా ఉన్నారండి?
4: కొంచెం హ్యాపీగా ఉన్నాను మేడం, సాయంత్రం తీరంలో హ్యాపీగా ఉంటాను.
0: ఓకే అండి, ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే జాతీయ పుస్తక పఠన దినోత్సవం అండి. మరి మీరు ఇప్పటిదాకా ఏమైనా పుస్తకాలు చదివారా?
4: పుస్తకాలు చదవడం కాదు మేడం.
0: హలో,
4: చిన్నప్పటి నుంచి లైబ్రరీ దగ్గర పోయి పుస్తకాలు చదువుతాం మేడం.
0: చదువుతారండి?
4: పుస్తకాలు చదవడం వల్ల ఒక ఏమంటారు, దాని నుంచి ఒక మెమోరీ వస్తుంది మేడం, మన జ్ఞాపకశక్తి, మైండ్ ఒకటి మెమోరీ వస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. ఎన్ని కాదు, ఎన్నో ఉన్నాయి.
0: మీరు ఇప్పటిదాకా ఎన్ని చదువు ఉంటారు పుస్తకాలు?
4: ఏంటి మేడం,
0: ఎన్ని చదువు ఉంటారండి ఇప్పటిదాకా పుస్తకాలు?
4: చదివింటాం మేడం, ఒక 1000 దాకానా చదివింటాం.
0: అమ్మో, 1000 పుస్తకాలు దాకానా?
4: ఆ మేడం.
0: ఓకే అండి, మరి మీకు ఈ మధ్య కాలంలో ఏమైనా చదివారా మరి?

0: మధ్య కాలంలోనా మేడం?
1: అవునండి.
0: ఈ మధ్య కాలంలో మా ఇంట్లో భగవద్గీత వచ్చింది బాబు, మా బాబు అప్పుడప్పుడు చదువుతుంటాం మేడం.
1: ఓకే అండి.
0: అయితే మీ పేరేంటి మేడం?
1: పల్లవి అండి.
0: పల్లవిరా? ఓకే ఓకే, సారీ మేడం, మీ పేరు తెచ్చుకోవాలని ఆత్రుతతో అట్లా అడిగాను మేడం. ఓకే
1: ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
0: ఈరోజు మా పల్లవి గారు వచ్చింది కాబట్టి, ఈరోజు ఆదివారం కూడా కాబట్టి, ఈరోజు ఆదివారము ఎంతైనా గడిచి వారము అనేది మూవీ వచ్చేసి నాయం కావాలి. ఈ పాట మా పల్లవి గారికి తెలిసి చేస్తూ ఈ ఆనందమైన ఆదివారం రోజు అందరికి వినిపించాలని ఈ పుల్పాటి వెంకటేష్ కోరుకుంటున్నాడు. అందరికి మన విష్ణు రెడ్డి ఉన్న విజ్ఞత అందరికి శుభ సాయంత్రం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏసుపేట మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: విన్నా మేడం, నేనేం చదువుకోలేదు మేడం అసలు.
0: ఓకే అండి, మరి మీ చుట్టుపక్కల చదివిన వాళ్ళు ఎవరైనా మీకేమన్నా చెప్పడం కానీ అలా ఏమైనా చేశారా?
1: ఏం లేదు, మా ఇంట్లో పిల్లకాయలే చదువుకోండు.
0: ఓకే అండి, మరి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మరి
1: నీకు పని ఏది చేస్తుంది ఏమి మేడం, చేయని చీరలు నేస్తుంటా చేస్తున్నా.
0: ఓకే అండి,
1: ఇంక చేయడం సరిపోయా, ఇంక మనకి చదువు మీద అయిపోయా, 1 సంవత్సరాలు ఎమ్మిడెమ్మిడి వస్తుంది మేడం. ఇంకేం చదువు?
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అన్నయ్య సినిమా, చిరంజీవి గారిది మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: గుసగుసలే గున్నామా విలువైన పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనత గ్రామం అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు.
0: మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: మేడం గారు, బుక్స్ అప్పుడు చందమామ బుక్స్ అవి ఉండే, కొద్ది కాలం చిన్న తనములో చదువుకుంటూ చదువుతాంటి మేడం గారు అప్పుడు.
0: ఓకే అండి.
1: ఆ తర్వాత పెళ్ళి అయిన పిల్లలు అయిన తర్వాత మరి బ్రహ్మగారిమ్మా ఈ బుక్స్, సాయిబాబా బుక్స్ ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి మేడం గారు. ఎప్పుడన్నా తిరిగేస్తాను మేడం గారు అప్పుడప్పుడు.
0: ఓకే అండి. మరి ఈ మధ్య కాలంలో ఏ పుస్తకం చదివారు?
1: నేను వేరే బుక్స్ అంటే చదువు మేడం, ఇంట్లో ఉన్నాయి గట్ట గట్ట ఖర్చు పెట్టిన కవర్ లో. ఎప్పుడన్నా రోజు సిస్టమ్ మనసు మారితే తీసుకున్న రెండు మూడు పేరాగ్రాఫ్స్ చదువుతాంటా మేడం గారు. ఎక్కువ బ్రహ్మ గారి జీవిత చరిత్ర నేను బాగా ఆనందంగా చదువుతాంటా మేడం గారు. అది ఒక ఇష్టం నాకు. మొదటి నా చిన్నతనంలో అంటే బ్రహ్మగారి గురించి వేరే చెప్పని విన్నాను, అందుకని ఎక్కువ ప్రేమ నాకు బ్రహ్మగారు అంటే.
0: ఓకే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: మేడం గారు యశోద కృష్ణ ఉంది మేడం గారు.
0: ఏ మూవీ అండి?
1: యశోద కృష్ణ.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: పొన్నలు విరిసిన వేళలో, వెన్నెలు వేసిన వేళలో ఆడదమా పాడదమా అనే పాట ఉంటుంది, ట్రూప్ డాన్స్ ఉంటుంది మేడం గారు, శ్రీదేవి జతలోను అంత బృందము.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే అమ్మా. పల్లవి చిట్టితల్లి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తి గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. ముందుగా పుస్తక పఠన దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మీకు అందరికి కూడా.
0: మీకు కూడా మా అందరి తరపు నుంచి శుభాకాంక్షలు అండి. మరి
1: నేను మీతో మాట్లాడతాను, మా అక్కయ్య గారు అబ్బాయి గొల్లపూడి జగదీష్ గారు మీతో మాట్లాడతాను అంటుండే, ఒకసారి మాట్లాడండి జగదీష్ తోటి.
0: ఓకే అండి.
1: పల్లవి గారు జగదీష్. గుడ్ ఈవినింగ్ అండి. పల్లవి గారు
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు?
2: బాగున్నానే.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా అండి?
2: హలో
0: హలో,
2: గుడ్ ఈవినింగ్ అండి. పల్లవి గారు బాగున్నారా?
0: గుడ్ ఈవినింగ్ అండి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం, నేను చాలా బాగున్నా మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా మరి?
2: విన్నా, మా మావయ్య చెప్పారండి. మా మావయ్య రెడీ అంటే ప్రాణం అండి.
0: ఓకే అండి, మరి చెప్పండి, మీరేని పుస్తకాలు చదివారు మరి?
2: పుస్తకాలు చాలా.
0: హలో హలో
2: హలో
0: హలో, వినిపిస్తుందా అండి?
2: వాయిస్ వినపడుతుందా మేడం?
0: వినిపిస్తుందండి, చెప్పండి.
2: పుస్తకం చదవడం వల్ల చాలా మంచిదండి, ప్లస్ జ్ఞానం బాగా వస్తుందండి.
0: అవునండి.
2: తర్వాత కొంతమందికి పుస్తకం చదవడం అయ్యాక నిద్ర కూడా బాగా వస్తుందండి. మెయిన్ విజ్ఞానం బాగా వస్తుందండి పుస్తకం చదవడం వల్ల అండి.
0: ఓకే అండి, మరి మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది
2: మేడం?
0: ఈ మధ్య కాలంలో ఏమైనా పుస్తకాలు చదివారా?
2: అంటే నేను చదువుతానండి, కాకపోతే కొద్దిగా తక్కువండి.
0: ఓకే అండి, మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి?
2: నాకు బాగా నచ్చిన పుస్తకం అండి, ముందు నాకన్నా ముందు మా మావయ్య గారు మీరు అడగాలండి. పుస్తకాల పురిగండి మా మావయ్య గారు.
0: ఓకే అండి.
2: ఒక్కదాకా మా మావయ్య గారితో మాట్లాడండి.
0: ఓకే అండి.
2: చిట్టితల్లి పల్లవి గారు
0: చెప్పండి, మరి మీకు నచ్చిన పుస్తకం ఏంటండి? మరి
2: పల్లవి గారు
0: హలో, వినిపిస్తుందా అండి?
2: ఇప్పుడు వినిపిస్తుందమ్మా, చెప్పండి. పుస్తకాలు అంటే నాకు ప్రాణానికి ప్రాణం తల్లి.
0: మరి ఎన్ని పుస్తకాలు చదివారండి మీరు ఇప్పటిదాకా?
2: నేను చాలా చాలా చాలా పుస్తకాలు చదివానండి, ముఖ్యంగా స్థల పురాణాలు, తర్వాత జీవిత చరిత్రలు ఇలాంటివి చదువుతాను. నెక్స్ట్ ప్రెసెంట్ నేను చదివే పుస్తకం ఏంటంటే చదువుతానండి. నేను
0: ఏం పుస్తకం అండి?
2: బాబా వారి జీవిత చరిత్ర అండి.
0: ఓకే అండి.
2: షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర చదువుతాను, మా మాస్టర్ నాకు ప్రెజెంట్ చేశారండి ఆ పుస్తకాన్ని.
0: ఓహో,
2: మా మాస్టర్ గారి పేరు ప్రసాద్ మాస్టర్ అని, హిందీ మాస్టర్ గారు అండి. వారు మా ఇంటికి వస్తారు, మాతో మాట్లాడతారండి, మా రోజు మా వారితో నేను టచింగ్ లోనే ఉంటానండి. చాలా జ్ఞాన సంపన్నత ఉన్నవారండి, మాకు జ్ఞానాన్ని చెప్పారండి వారు.
0: ఓకే అండి, మరి ఇప్పటిదాకా చదివిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటండి?
2: అంటే దేవుడికి సంబంధించిన అప్పుడు భగవద్గీత, తర్వాత సాయి సచ్చరిత ఇలాంటి వాటిని అడిగారా, సినిమా పత్రికలు అలాంటివి అడుగుతున్నారా
0: అండి? అన్ని కలిపండి, మీకు బాగా ఏది నచ్చింది?
2: చెప్తున్నా కదండి, స్థల పురాణంలో జీవిత చరిత్రలు ఇలాంటి పుస్తకాలు చదవడం బాగా ఇష్టం అండి. ఎప్పుడు దేవస్థానం నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఇలాంటి విషయాలన్నీ చరిత్ర, ముఖ్యంగా ఒక ముక్కలో చెప్పుకోండి, చరిత్ర తెలుసుకోవడం, చరిత్ర చదవడం ఇష్టం అండి.
0: అబ్బో, హిస్టరీ అంటే బాగా ఇష్టం అన్నమాట అయితే.
2: తల్లి హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం రా బంగారు తల్లి, చిట్టు తల్లి.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?

0: మరి
1: నేను నేను అడుగుదలుకున్నాను కాదు, మా జగదీష్ మా మేనేజర్ ఇచ్చేస్తాడు చాయిస్, నేను అడగనా? సరే సరే. అయితే నాకు పెళ్లి పుస్తకం ఈ చిత్రంలో, పెళ్లి పుస్తకం చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం కేవి మహాదేవన్, పప్పు దప్పడం పప్పు దప్పడం అనే పాట చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. అందులో వనభోజనాలకు వెళ్ళి పాడతారు ఈ పాట.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: Sebas. మరలాస
1: వెరీ గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి. రెడీయా? సరిగ్గా.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు.

0: ఓకే లిజినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మనం నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: చెప్పండి మేడం.
0: ఈరోజు జాతీయ పుస్తక పఠన దినోత్సవం అండి.
1: ఓకే మేడం.
0: మరి పుస్తకాలు ఏమైనా చదువుతూ ఉంటారా?
1: పుస్తకాలు అంటే మేడం మామూలుగా ఆధ్యాత్మికంగా ఎక్కువ చదువుతుంటాను నేను.
0: ఓకే అండి.
1: ఒకప్పుడు ఈ నావెల్స్ చదివేవాడిని, మధుబాబు నవళ్ళు, ఎద్దనపొడి సులోచనారాయణ నవళ్ళు, ఎండమూరి వీరేంద్రనాథ్ నవళ్ళు అట్లా. తర్వాత మళ్ళా భగవద్గీత, రామాయణం, మహాభారతం ఈ 18 పర్వాలు చదివేవాడిని. తర్వాత ఈ మ్యాగజైన్లు, స్వాతి ఇవి చదివేవాడిని.
0: చాలానే చదివారు అయితే. సుమారు ఎన్ని చదివి ఉంటారండి మీరు ఇప్పటిదాకా?
1: ఇప్పటి వరకు చాలా చదివాం మేడం. అంటే అవి చదువుకునే రోజుల్లో చదివేవాళ్ళం. ఇప్పుడు సంసారం, ఇప్పుడు పిల్లలు, ఈ సంసారం, ఈ వర్క్ అని మీద పడ్డాక ఈ సెల్లు తప్ప ఏరేయము ఇప్పుడు ఇట్లా లేవు మేడం.
0: ఓహో, అయితే ఈ మధ్య కాలంలో పుస్తకాలు ఏం చదవలేదన్నమాట?
1: అవును మేడం, ఒకప్పుడు అవన్నీ చదివేశాం మేడం.
0: ఓకే అండి, మరి వాటన్నిటిలో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది? మరి
1: బాగా నచ్చిన పుస్తకం ఏదంటే మహాభారతం మేడం.
0: ఓహో, మహాభారతమా?
1: అవి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న కథలు జరుగుతుంటాయి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మేడం.
0: అవునండి.
1: వాళ్ళు అడవిలో ఎక్కడన్నా అజ్ఞాతవంతం చేసినప్పుడు కొన్ని రాక్షసులతో ఫైటింగ్లు అట్లా, అక్కడ గాంధర్వ వివాహం చేసుకోవడాలు, అలా చిన్న చిన్న కథలు మాదిరిగా ఉంటాయి మేడం.
0: అవునండి, బాగుంటాయి అలాంటివన్నీ.
1: అవి బాగుంటాయి మేడం.
0: అవును,
1: అవి కూడా చాలా మందికి తెలవదు మేడం. చాలా వరకు ఊరిగా ఏదో మహాభారతం అంటే పాండవులు, కౌరవులు, ఫైటింగ్లు, యుద్ధాలు ఇంతవరకే తెలుసు, కానీ వాళ్ళు అజ్ఞాతవాసం చేసేటప్పుడు, అరణ్యవాసం చేసేటప్పుడు అడవులలో వీళ్ళు పెళ్లిళ్ళు, గాంధర్వ వివాహాలు చేసుకోవడాలు, ఈ చిన్న చిన్న ఫైటింగ్లు, యుద్ధాలు జరుగుతుండడం అవన్నీ తెలవదు మేడం చాలా మందికి.
0: అవునండి, అవును
1: అట్లా.
0: ఓకే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: సాంగ్ వచ్చేసి మేడం వంశానికి ఒకడు, బాలకృష్ణ మూవీ నుంచి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
1: ప్రియా మహాశయ మాధవి హృదయ, ఆ పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, ఒక 5-6 రోజుల నుంచి ఫీవర్ వస్తుంది.
0: ఓహో, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా అండి?

0: వెళ్ళలేదమ్మా, చెప్పమ్మా కొంచెం.
1: ఈరోజు జాతీయ పుస్తక పఠన దినోత్సవం అండి.
0: అవును.
1: మరి పుస్తకాలు ఏమైనా చదువుతుంటారా?
0: ఒకప్పుడు చదివానమ్మా బానే.
1: ఓహో, ఎన్ని
0: చదివైతే చదివే టైము లేదు, ఓపిక లేదు, అందుకని తగ్గిపోయింది చదవటం. ఏదన్నా కావాలి అన్నా ఇదిగో ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది కదా.
1: అవునండి అవును.
0: దానిలో చూసుకుని చదవటమే. నేను చలంగారి రచనలు ఎక్కువగా చదివానమ్మా. చలంగారి మైదానం అంటే నాకు చాలా ఇష్టం.
1: ఓహో,
0: అయితే మరి పుస్తక పఠన దినోత్సవం సందర్భంగా నేను ఒక కవిత చెప్తాను.
1: ఓకే అండి, తప్పకుండా.
0: అనంత కోటి ఆలోచనలకు పుస్తకాలు మార్గదర్శకాలు. పుస్తక పఠనం మనిషి గతిని, జీవన స్థితిని మార్చివేసే దివ్య ఔషధం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పంచే అమృత బాంఠాగారం పుస్తక పఠనం. మేధస్సుకు పదును పుస్తకాలు మార్గదర్శకాలు. మేధస్సుకి పదును పెడుతుంది పుస్తక పఠనం. చిన్ననాటి నుండి పిల్లలకు పుస్తక పఠనం మంచి అలవాటు. ఈ అలవాటు తల్లిదండ్రుల నుంచే ప్రారంభం కావాలి. పుస్తక పఠనం వల్ల నూతన గ్రంథావిష్కరణకు శ్రీకారం కావచ్చు. పుస్తక పఠనం వల్ల గొప్ప వాళ్ళ చరిత్ర, దేశ భౌగోళిక పరిస్థితులు, ఆనాటి నాగరికత విశేషాలని తెలుసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు గల పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
1: చాలా బాగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ అమ్మా.
1: మరి చెప్పండి, రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
0: సాంగ్ వచ్చేసి జైలు పక్షి అమ్మా. జైలు పక్షి బాగా ఓల్డ్ మూవీ, శోభన్ బాబు గారిది.
1: ఆ మూవీ నుంచి
0: మంచి సాంగ్ ఏదైనా వినిపించండి.
1: ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. ఈరోజు మంచి టాపిక్ తెచ్చినారు.
0: అవునండి, మరి చెప్పండి, మీరు ఎన్ని పుస్తకాలు చదివారు ఇప్పటిదాకా?
1: అబ్బాబ్బాబ్బాబ్బా, చెప్పని వాళ్ళు కాదు మేడం నాకు. అంటే నేను నాకు క్లాస్ పుస్తకాలు అయితే రాలేదు అంతగా. నేను చాలా ఇంటర్ దాకా చదివినాను మేడం.
0: ఓకే అండి.
1: పెద్దలు చెప్పిన మాట అనుకుండా ఈ బుక్స్ అయితే, నవల్స్, వీక్లీలు, పేపర్లు అయితే సూపర్ గా చదువుతాను మేడం. కొన్ని వేల పుస్తకాలు చదివినాను మేడం.
0: అబ్బో,
1: అవును మేడం, నాకు ఇప్పటికీ సుమారు 30 ఏండ్లుగా చదువుతాను మేడం. నవల్స్ సుమారు ఒక 10,000 చదువుంటాను మేడం.
0: అబ్బో, ఈ మధ్య కాలంలో చదివారా అండి?
1: ఈ మధ్య కాలంలో కూడా స్వాతి అప్పుడు 2 రూపాయలు ఉండింది మేడం, ఇప్పుడు 50 రూపాయలు. వీక్లీ ఇప్పుడు కూడా చదువుతాను మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వారం 4 నవల్స్ సీరియల్గా వస్తాయి మేడం.
0: ఓకే అండి,
1: ప్రతి వారం చదువుతానే ఉంటాను మేడం తప్పనిసరిగా.
0: అబ్బో, అయితే చాలా చాలా చదివారు అనమాట. అయితే
1: సూపర్ గా చదువుతాను మేడం. నాకు నవల్స్ అంటే చాలా ఇష్టం మేడం. ముఖ్యంగా నాకు ఎన్నమూరి వీరేంద్ర నవల్స్ అంటే ఇష్టము.
0: అబ్బో,
1: మళ్ళీ వస్తే చందు సోమబాబు గారి నవల్ అంటే ఇంకా ఇష్టం మేడం. అయితే అంటే ఇప్పుడు అతను తగ్గించిన రాసేది.
0: ఓకే అండి,
1: ముందు బాగా రాస్తాను మేడం. మళ్ళా చాలా మంది ఉండారు మేడం, చాలా ఉండయి. నాకు ఎన్నమూరి వీరేంద్ర వచ్చి వెన్నెల ఆడపిల్ల, తులసీదళం ఎక్కువ ఇష్టం మేడం.
0: ఓహో, అవునండి.
1: అవును మేడం, మంచి రచయిత మేడం. అతను ఈ మధ్య కూడా స్వాతిలో ఒక నవల రాసినాడు చాలా రోజులకు గాను.
0: ఓకే అండి.
1: ఈ చిరంజీవి గారి నల్లంచు తెలిచి చిర నవల రూపంలో దొంగ మొగుడు సినిమాకి వచ్చింది మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా నవల చదవాలి అంటే ఏం ఇస్తారు, ఏం సజెషన్ ఇస్తారు?
1: అంటే చదవాలి అంటే మనం ఏదన్నా కాలక్షేపానికి అయితే నవల్స్ చదువుకోవాలి మేడం. ఎట్లా అంటే అదొక హాబీ మేడం. ఎట్లా అంటే ఏదన్నా బోర్ కొట్టింది అనుకోండి, ఒక 2 పేజీలో ఒక 4 పేజీలు చదివి అప్పుడే వాటికి ఇంట్రెస్ట్ పుట్టింది మేడం.
0: అట్లనేసి
1: మనం నవల్స్ చదువుకుంటా కూర్చోకూడదు మేడం. క్లాస్ పుస్తకాలు చదవాలి, మనం ఎట్లా చదవలేదు కాబట్టి మీరు అవి కూడా ఇవి రెండు ఉండాలి మేడం.
0: ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు మరి?
1: మేడం నాకు పాత సినిమా పేరు అట్టేపి సినిమా పేరు తెలీదు. చదువు రాని వాడివని దిగులు చెందకు అనే పాట మేడం అది.
0: ఓకే అండి, చూసి ప్లే చేస్తామండి. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుంటూరు జిల్లా దాసరపల్లి నుంచి శివదాస్ రెడ్డి మేడం. బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నా మేడం. విజయ మేడం గారికి, ఆర్జీ ప్రసాదరావు సార్ గారికి అందరికి ధన్యవాదాలు
0: మేడం.
1: చేతులు పెడుతుంటాను నేను అప్పుడప్పుడు మేడం గారు మధ్యాహ్నం 12 గంటల కార్యక్రమాలు, పురాణాల గురించి వారిని కార్యక్రమాలు వింటుంటా మేడం నేను. ఈ సందర్భంగా
0: మరి టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: మేడం నేను వినలేదు మేడం.
0: జాతీయ పుస్తక పఠన దినోత్సవం అండి.
1: చాలా సంతోషం మేడం. నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటే బట్టి క్రమార్కులు గానీ, ఆలీబాబా 40 దొంగలు గానీ అనేసి, మహాభారతం గానీ, చిన్నప్పుడు భాగవతం గానీ, అన్ని గొల్లపూడి వెళ్తని వస్తున్నాయి మేడం. ఏలూరు వాళ్ళ అప్పుడు అన్ని పుస్తకాలు మా నాయన ఒక గ్రంథాలయమే మా ఇల్లు, మా నాయన అప్పుడు చేస్తున్నాడు మేడం. అప్పుడు నేను చదువుతున్నా, అప్పుడు కొద్ది కొద్దిగా చదువుతున్నప్పుడు అది ఇంకా పెద్ద అవుతున్నా, అదే నాకు

0: ఇప్పుడు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి.
1: అవునండి, ఇప్పుడు దాకా
0: చదువుకుంటాను చదువుకుంటాను నేను పేతాల కథలు అనేసి, ఇది కాంబోజరాజు కథలు అనేసి, మదన కామరాజు కథలు చదువుతుంటా మేడం. కాంబోజరాజు కథలు అన్ని చదువుకుంటుంటా నేను. పుస్తకం ఉంటాయి నత్యానాథ రామకృష్ణుని కథలు అన్ని చదువుతుంటా మేడం అప్పుడప్పుడు.
1: ఓకే అండి, ఎన్ని సుమారు ఎన్ని చదువుంటారు మీరు?

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఈ రోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండి ల్యాండ్ స్టేట్ ఇండియా రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్ బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెట్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 9623729 5.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్,

0: చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 అండ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ ఆర్. మరి లిసనర్స్, నాకు తెలిసినంత వరకు మార్నింగ్ నుంచి మా ప్రోగ్రామ్స్ అంటూ వింటూ చాలా ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఈ థీమ్ ఆర్ ప్రోగ్రామ్ కూడా మీరు ఎంజాయ్ చేయాలి కదా, చేసేలా నేను చేస్తాను కదా లిసనర్స్. మరి ఈ రోజు మన థీమ్ ఆర్ కార్యక్రమం మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే మీ ఆజ్ హారికనైతే తీసుకొచ్చేసానండి. మరి అవి వింటూ మీరు ఎంజాయ్ చేయడానికి ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, అందులోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. అంటే దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: After a short break, welcome back to Thinmar. మరి లిసనర్స్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. సో మన ఎంజాయ్మెంట్ ని స్టార్ట్ చేయడానికి లుక్క చూపి మూవీ నుంచి తుదెక్కుతేరి ఫోటో సోసవారికమే అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసిందండి. మరి ఆ సాంగ్ లో కార్తిక్ ఆర్యన్ అండ్ కీర్తి సనన్ గారు అయితే కలిసి నటించేశారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే నిర్మాన్ గారు రాయ్ గా కరణ్ గారు అయితే పాడేశారండి. మరి గోల్డ్ బాయ్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: MD Interventional Pulmonologist Emergency Critical Care Team Dr. P. Praveen MS Orthopedics Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon
1: Vinayaka Multispeciality Hospital JP Road Bhimavaram
2: ఓకే లిసనర్స్, మరి లుకా చుప్పి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడైతే అత్తారింటికి దారేది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ రావే ఓ పిల్ల అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసిందండి. మరి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు అండ్ సమంత గారు అయితే కలిసి నటించేశారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే మీకు అంతే బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: మరి లిస్నర్స్, ఒక తెలుగు, తమిళ్ అండ్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా, మళ్ళీ హిందీ సాంగ్ మన ముందుకు రాబోతుంది. ఇస్ దిస్ లవ్ ఫ్రమ్ ద మూవీ కిస్మత్ కనెక్షన్స్. మరి ఈ మూవీలో షాహిద్ కపూర్ అండ్ విద్యా గారు అయితే కలిసి నటించేశారండి. ఈ సాంగ్ అయితే షయాద్ గారు రాయగా మోహిత్ అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడేశారండి. ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడైతే రజనీకాంత్ గారు అండ్ ఐశ్వర్య రాయ్ గారు కలిసి నటించిన రోబో మూవీ నుంచి నీలో వలపు అడుగులే అన్నది అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసిందండి. మరి ఈ సాంగ్ ని వనమాలిక గారు రాయగా విజయ్ ప్రకాష్ అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడేశారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఒక నిజనా ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే ఒక మెలోడియస్ తమిళ సాంగ్ అయితే వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ

0: భాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతుంది జోబీ డోబీ ఫ్రమ్ ద మూవీ 3 ఇడియట్స్. మరి ఈ మూవీలో అమీర్ ఖాన్ అండ్ కరీనా కపూర్ గారు అయితే కలిసి నటించేశారండి. సోనూ నిగమ్ అండ్ శ్రేయా ఘోషల్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.

0: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినే సార్ కదా లిసనర్స్. మరి సమంత అండ్ విజయ్ గారు కలిసి నటించిన 24 మూవీ నుంచి మనసుకే అంటూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ ని చంద్రబోస్ గారు రాయగా చిట్ శ్రీరామ్ గారు అయితే పాడేశారండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే ఒక మంచి తమిళ సాంగ్ అయితే వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిసనర్స్, మరి ఈ రోజు సాంగ్స్ అయితే మీరు విని చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే మన తీన్మార్ కార్యక్రమంలో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ తో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ హారిక.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
3: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
3: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
3: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9176126669.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.